శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జులై నెల 9వ తేదీ ఈరోజు గురువారం. వివిద్ భారతీ నిలయంలో సమయం 5:58:52. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ఆయన హాజరై రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. నిన్న ఆయన పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని, తమ రాష్టంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట ప్రజలకు మరింత వేగవంతమైన నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మున్సిపల్ శాఖలో ఆధునీకరించిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను అమరావతిలో నిన్న మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ను బలోపేతం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి డిజిటల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సంస్థ కార్యకలాపాలపై తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్షించారు. రాష్టంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది. రైతులకు నమ్మకం భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితిపై అధికారులు, ట్రేడర్లతో నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచ్యూట్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో నిన్న ప్రకటించింది. భూ వాతావరణంలో క్యాప్సూల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థల్లో పారాచ్యూట్ వ్యవస్థ ఒకటి. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్టంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ళజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్టంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామ అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు అన్ని కూడా కనుక్కొని చేస్తా ఉన్నాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో అన్ని కూడా చేస్తాను.
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు ద్వీపోత్తర ఆవరణంలో నైరుతి దిశగాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మూర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: గుడ్ మార్నింగ్ మ్యామ్.
6: హాయ్ స్టూడెంట్స్.
7: గుడ్ మార్నింగ్.
6: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.
7: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
8: Yes, ma'am.
7: చెప్పండి.
8: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
7: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
8: Yes, ma'am.
7: గుడ్ గుడ్.
8: కాఫీ టైం ఏంటి రోషిణి?
6: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
8: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
9: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
10: ఏమైందమ్మా అలా ఉంటే?
9: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
10: ఆ కావాలి.
9: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
10: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది

0: పలుకురు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతి నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతా కీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణహిత వ్యవసాయ రంగం నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్టాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశముందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై

వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కలాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మింట్ నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్టంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాల్కు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 66వ శ్లోకం.

సర్వ సమస్తమైన ధర్మాన్ ధర్మాధర్మ రూపాలైన కర్మలను పరిత్యజ్య సన్యసించి ఏకం అద్వితీయుడనైన మాం నన్ను శరణం వ్రజ, అభేదబుద్ధితో శరణు పొందుము. అహం అద్వితీయుడనైన నేను త్వా సర్వకర్మ పరిత్యాగం చేసిన నిన్ను సర్వపాపేభ్యః సమస్త పుణ్యపాప రూపాలైన బంధనాల నుంచి మోక్షయిష్యామి, విముక్తి కలిగించగలను. మా శుచః దుఃఖించకుము.

అర్జున, ధర్మాధర్మ రూపాలైన సమస్త కర్మలను పరిత్యజించి అద్వితీయుడనైన నన్ను స్వాత్మరూపంతో శరణు పొందుము. అలా చేస్తే నిన్ను నేను సంసార బంధాలను కలిగించే పాపపుణ్యాల నుంచి విడిపించగలను, కనుక నువ్వు దుఃఖించకు. భగవద్గీతోపదేశం యొక్క పూర్వరంగాన్ని పరిశీలిస్తే అర్జునుడిలో గల రజస్తమో గుణాల యొక్క ఉద్రేకం వల్ల అతడిని శోకమోహాలు ఆవహించాయి. వీటిల్లో మోహం కారణరూపం, శోకం కార్యరూపం. కార్యకారణాలలో కారణం నిగూఢంగా ఉంటుంది, కార్యం ప్రత్యక్షంగా ఉంటుంది. అందుకే తన యొక్క బోధలో చిట్ట చివరి వాక్యాన్ని మా శుచః, నీ మోహాన్ని పోగొట్టాను కనుక ఇక శోకించకు అని ముగిస్తున్నాడు. అందుకే ఇది చరమ వాక్యం, ఇది చరమ శ్లోకం. కనుక ఈ భగవద్గీతా గ్రంథం యొక్క అసలైన లక్ష్యం సర్వదేశాలలోనూ సర్వకాలాలలోనూ ఉండే మానవజాతి యొక్క శోకాన్ని తొలగించడమేనని అర్థమవుతోంది. దుఃఖం మొదలంటా తొలగిపోవాలంటే దానికి గల ముఖ్యాతి ముఖ్యమైన ఉపాయం జ్ఞానం. కనుక ఆ జ్ఞానబోధతోనే భగవద్గీతోపదేశం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చరమశ్లోకం కూడా జ్ఞానోపదేశాన్నే మనకు అందిస్తోంది. కనుక సాధకులందరూ ఈ శ్లోకాన్ని విశేష శ్రద్ధతో భావన చేయాలి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండ్రు.

కల్లూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్పీతో 7:22 దాటి 46 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. సో వెల్, మరి థండరింగ్ థర్స్డే, చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకోవడానికి మీ జేఎస్పీ అయితే సిద్ధంగా ఉంది బాస్. లైఫ్ లో చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం. అఫ్ కోర్స్ అందరూ తెలుసుకున్న విషయమే కదా, అందరూ చేస్తారు కదా. ఆహా, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటంలో చాలా విలువ ఉంటుంది. నీ మాట విలువ సమయం నిర్దేశిస్తుంది. అదేంటి, అదెలా సాధ్యం? టైమ్ అండ్ ప్రామిస్ ఆర్ ద పవర్ఫుల్ వెపన్స్ ఇన్ లైఫ్. ఇక్కడ మనం ఆలోచించాలి, సమయము, నువ్విచ్చిన మాట, ఈ రెండు చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు. మనిషి చేసే వాగ్దానాలు వారి ఉద్దేశాన్ని వెల్లడిస్తాయి. మనిషి చేసే వాగ్దానాలు ఏవైనా వారి యొక్క ఉద్దేశాలని వెల్లడిస్తాయి. కానీ కాలం మాత్రం అసలు నిజాన్ని బయటపెడుతుందన్నమాట. వాగ్దానాలు మనం ఎన్నో చేయొచ్చు, కానీ వాటిని నిలబెట్టుకున్నామా లేదా అది కాలం నిర్ణయిస్తుంది. అందుకే time and promise are both powerful weapons. పెద్దల మాట అని ఊరికే అనరు బాయ్స్. అంతేకాదు, మనిషి విలువ శరీరం ఉన్నంత వరకే అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి నిలబెట్టుకున్నటువంటి మాట ఎన్ని తరాలైనా ఆ మనిషిని జీవించేలా చేస్తుంది. అందుకే ఎప్పుడు విలువైన వ్యక్తిత్వాన్ని, సమయాన్ని వృధా చెయ్యకూడదు. That's the beauty of life, right? So, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తోంది. వెల్కమ్ చెప్పడానికి ఇంకెందుకు ఆలస్యం, వింటూ ఆనందిస్తూ ఉన్నది కాఫీ టైం. వి ఆర్ జే జేఎస్వితో.

వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ. వెల్, 7:29 దాటి 15 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి కుదిరితే కప్ కాఫీ మూవీ నుంచి సిరివెన్నెల వారి కళ నుంచి జాలువారి చిత్ర గారు ఆలపించిన అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైం విత్ మీ జయస్వీతు. ఈ రోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్. లెక్కలేయడానికి అందరూ రెడీనా? లెక్కలు అంటున్నావు ఏంటి జయస్వి? ఏదైనా మ్యాథ్స్ కి సంబంధించిన హమ్మో, అంతకు మించి ఆసియా ఖండంలోనే అతి పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ని స్థాపించినటువంటి రోజన్నమాట. ఈరోజు బీఎస్ఈ ఫౌండేషన్ డే. అసలు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ని ఎవరు స్థాపించారో తెలుసా? ప్రేమ్చంద్ రాయ్ చంద్ అనేటువంటి వారు స్థాపించారన్నమాట. ఆ కాలంలోనే

అసలు వీటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఆ చరిత్ర గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం ఈ నాటి మన కాఫీ టైంలో. సో వెల్ మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చింతకాయల రవి నుంచి. స్టిక్ ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మొట్టమొదటి పేరేంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొట్టమొదటి పేరు అంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి కదా. ఎస్, అందుకనే నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని పిలిచేవారట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఫస్ట్ నేమ్ నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని పిలిచేవారు. మరి అది ఎక్కడుండేదో తెలుసా? అఫ్కోర్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుంటుంది బాస్? బాంబేలోనే ఉంటుంది. పేరుకు తగ్గట్టుగానే ముంబైలోని దలాల్ స్ట్రీట్లో మర్రి చెట్టు కింద 22 మందితో ప్రారంభమైనటువంటి లావాదేవీలు అన్నమాట. సో ముంబైలో ఉన్నటువంటి దలాల్ స్ట్రీట్ అన్నమాట. మర్రి చెట్టు కింద 22 మందితో ప్రారంభమైనటువంటి నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ గా పిలవబడేటువంటి ఈ యొక్క లావాదేవీలు నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి సంస్థలలో ఒకటిగా పేరుగాంచాయి. అండ్ వీటితో పాటుగా ఇన్ని లావాదేవీలు ఒక ఎత్తైతే ప్రతి సంవత్సరం ఎంతో కొంత ప్రాఫిట్స్ తో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో 2026 మార్చి నాటికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అద్భుతమైనటువంటి వృద్ధిని నమోదు చేసింది. దాదాపుగా టోటల్ యాన్యువల్ ఇన్కమ్ 5,800 నుంచి 6,000 కోట్ల వరకు ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ దాదాపుగా 2,334 కోట్లు అని అంచనా. ఇవన్నీ ఇలా ఉంటే అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ వల్ల ఏమిటి ఉపయోగం? ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే నిర్దేశిస్తుందా, లేకపోతే మనుషుల యొక్క అంటే ప్రతి ఒక్క మనిషికి సంబంధించి ఆర్థికంగా వృద్ధి చెందే దిశగా ప్రయాణం సాగిస్తుందా? అసలు వీటి వల్ల ఏంటి ఉపయోగం తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ఇంకొక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మజ్ను. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైం. మీ ఆర్జే జయస్వితో 7:42 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి అండ్ ఎలా స్టార్ట్ అయింది ఆ ప్రయాణం అని. ఇవన్నీ ఒక ఎత్తైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల ఉపయోగం ఏమిటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక థర్మోమీటర్ వంటిది, దీనిలో సెన్సెక్స్ గనక పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది, అదే సెన్సెక్స్ గనక కాస్త తగ్గిందనుకోండి వీటి వల్ల కొంచెం మందగిస్తుంది మన ఆర్థిక వ్యవస్థ. సరే గాని కామన్ మ్యాన్ కి ఇది ఎలా యూజ్ అవుతుంది ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది? ఈ కామన్ మ్యాన్ ప్రాఫిట్స్ విషయానికొస్తే సాధారణంగా ఖర్చుని అదుపు చేస్తూ పొదుపు అనేటువంటి అలవాటుని పెంపొందించటమే కాకుండా పొదుపు చేసిన ధనాన్ని కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ గా టర్నోవర్ చేసి ఇంకాస్త అధిక ఆదాయంగా మార్కెట్ పట్టి నడిపించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. అంటే మనం కాస్త ఖర్చుని అదుపు చేసుకుని పొదుపు చేసి నిల్వ చేసినటువంటి ఆ ధనాన్ని మార్కెట్ టర్నోవర్స్ గా ఇన్వెస్ట్మెంట్స్ గా మార్చి ఇంకాస్త అధిక ధనంగా మనకి అందించే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిన్న పెద్ద తరహా వ్యాపారాలకి కంపెనీలకి కూడా ఎంతగానో మద్దతిస్తుంది ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్. వీటితో పాటుగా లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, మార్కెటబిలిటీ, లిక్విడిటీ, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ఆల్ ద షేర్స్, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి ఎన్నో ప్రైమరీ ఫంక్షన్స్ ని వీటి యొక్క పనితీరుగా మార్చుకుని అడుగడుగునా ముందుకి సాగుతుందన్నమాట. నిజంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రతి విషయంలో లైక్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ కానివ్వండి, మార్కెటబిలిటీ, సెటిల్మెంట్ ఆఫ్ షేర్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్క మనిషి యొక్క ఆదాయాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. అండ్ వీటితో పాటుగా మనం ఏదైతే నిల్వ చేసుకున్నటువంటి పొదుపు చేసినటువంటి ఆ ధనం ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ గా టర్నోవర్ చేసుకుంటూ దేశ ఆర్థిక పురోగమనానికి కూడా ఎంతగానో నాంది పలికే దిశగా ఇవి సాగుతాయి. దేశంలోని ఇన్వెస్టర్లకు వ్యాపారులకు మధ్య ఒక బలమైన వంతెనగా పనిచేస్తుంది ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్. దేశ ఆర్థిక చక్రాన్ని ముందుకి నడిపిస్తూనే ఉంటుందన్నమాట. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ సెన్సెక్స్ అంటే ఏంటి, అసలు దీని యొక్క విధి విధానాలేంటి తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత. Until then, stay tuned and enjoy listening.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
3: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జయస్వితో 7:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫౌండేషన్ డే గురించి మాట్లాడుకుంటూ అలా అలా అలా అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, దాని యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అన్నమాట. సెన్సెక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్, దీన్ని షార్ట్ కట్ లో సెన్సెక్స్ అని అంటాం. అసలు ఈ పేరుని ఎవరు ప్రతిపాదించారో, ఎప్పుడు ప్రతిపాదించారో తెలుసా? ఈ సెన్సెక్స్ అనేటువంటి పేరుని 1986 ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ అయినటువంటి దీపక్ మోహిని ఆయన ఈ పేరుని ప్రతిపాదించారు. అలాగే 1986 జనవరి 2 సెన్సెక్స్ ని అధికారికంగా ప్రారంభించారు. కానీ దాని యొక్క ఆధార సంవత్సరంగా అంటే బేస్ ఇయర్ గా 1978-79 తీసుకున్నారన్నమాట. ఆ సమయంలో వీటి యొక్క బేస్ వాల్యూ ప్రారంభ విలువ ఎంత తెలుసా? 100 నిర్ణయించారన్నమాట. 1986 జనవరి 2 అధికారికంగా ప్రారంభించినప్పటికీ దాని ఆధార సంవత్సరాన్ని 1978-79 తీసుకోగా ఆ యొక్క సెన్సెక్స్ వాల్యూ ఉండాలి కదా, ఆ వాల్యూని 100 నిర్ణయించి పరిగణించారు. అలా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముందు తరాల వరకు కూడా నిరంతరాయంగా తన యొక్క విజయ ప్రస్థానాన్ని ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇన్వెస్టర్స్ యొక్క సానుకూల ప్రభావం గనక మనకి ఉంటే, అంటే ఈ సెన్సెక్స్ వీటి గురించి మనం వింటున్నప్పుడు కొంతమందికి అంటే బిజినెస్ లో ఉన్న వాళ్ళకి, వీటి మీద ఆసక్తి ఉండి అవగాహన ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా దీని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. కానీ అసలు ఈ బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాగా దీన్ని గుర్తుంచుకోవాలి అనేటువంటి వాళ్ళకి, ఈ ఇన్వెస్టర్స్ గనక సానుకూల ప్రభావం ఉంటే, ఇన్వెస్ట్ చేసి మనకి హై మార్కెట్ వాల్యూ గనక ఉంటే దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఆర్థిక సంక్షోభం వచ్చి ఎక్కడన్నా ఆర్థికంగా కాస్త తక్కువగా వస్తే దాన్ని బేర్ మార్కెట్ సెన్సెక్స్ అంటారు. ఇది ఈ యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సుదీర్ఘ ప్రయాణం. ఇలానే నిరంతరాయంగా కొనసాగుతూ దేశ ఆర్థిక పురోగమనానికే కాకుండా వ్యక్తిగత ఆర్థిక పురోగమనానికి కూడా నాంది పలుకుతోంది. సో ఇది ఈ యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీని యొక్క చరిత్ర క్లుప్తంగా ఈనాటి మన కాఫీ టైమ్ లో. సో వెల్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ రండి వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేయనున్నారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. రాష్టంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థిక అభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వామ్యుల సదస్సు నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతిపత్రం సమర్పించారు. వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 8:45 అయిపోయింది. ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది అంటే, 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చేసి 14,312 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 13,119 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 10,734 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే కాస్త అలా అలా అలా తగ్గినట్టుంది కదా. బట్ వాట్ ఎవర్, 8:08 అయిపోయింది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

రాజే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సో మరి పెట్రోల్ డీజిల్స్ రేట్లు ఎలా ఉన్నాయి బాస్? పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 1 లీటర్ ధర 117.25 పైసలు, డీజిల్ ధర 104.96 పైసలు 1 లీటర్ అనమాట. సో పెట్రోల్ డీజిల్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద క్లైమేట్ అప్డేట్, విజయవాడలో వాతావరణం ఎలా ఉండబోతోంది ఈ రోజు? యాక్చువల్గా పొద్దున్న లేచినప్పుడు చాలా చల్లగా ఎంతో హాయిగా అనిపించింది. ఒక పక్క ఆకాశం మీద మంచి పెయింట్ వేసినట్టు ఇటంతా మేఘావృతంగా, అటేమో కాస్త సూర్యుడు ఉదయించేటువంటి ఆ ఆనందం, ఆ వేకువ జావున ఎన్ని పులకరింతలో పక్షుల కిలకిలా రావాలతో, రైట్? సో ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ గా ఉన్నా కూడా పగటిపూత ఉష్ణోగ్రత మాత్రం 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ వీటితో పాటుగా కాస్త ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఎక్కడైనా రాత్రిపూట తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రానున్న 3 రోజులలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వాన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది ఈ క్లైమేట్ ఈ రోజు ఇలా ఉండబోతోంది. సో వెల్, మరి ఇంకేంటి విషయాలు? అందరు రెడీగా ఉన్నారా? మనం అందరం ఒక చోటుకి వెళ్ళాలి. అది అలాంటి ఇలాంటి ప్లేస్ కాదు బాస్, అసలు రోడ్లే లేని ప్లేస్. వాట్? రోడ్డే లేదా? రోడ్డే లేకుండా మనం ఎలా వెళ్తాం, ఎక్కడ వెళ్తాం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి బాస్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎటు చూసినా అందమే అనమాట. నిజంగా ఆ నయనానందకరానికి, ఆ హ్యాపీనెస్ కి అవధులే ఉండవు బాస్. మరి రోడ్లే లేని ప్లేస్ కి నేను తీసుకెళ్తాను. రూట్ మ్యాప్ ఏంటి అంటారా? నా మాటలు ఇంకా ఇక్కడ వినిపించే పాటలు. మన మనసు కన్నా ఇంకా గొప్ప ప్రయాణం ఇంకేం కావాలి, రైట్? మనోవేగంతో వెళ్దాం అద్భుతమైన ప్రదర్శనాన్ని చూసి వచ్చేద్దాం. మరి ఆ ప్రదేశం ఏంటి, ఎక్కడుంది తెలుసుకోవాలి అంటే ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. మీ జేఎస్వితో.

ఆటమ్ మ్యాజికల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ NH4 నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి FM 101.3 MHz పై మీ JSV తో. నేను చెప్పాను కదా, మనం అందరం కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్దాము, అక్కడ అసలు రోడ్లే ఉండవు. అమ్మ బాబోయ్, ఆ ప్రదేశం ఏంటి JSV? జీవితంలో కొన్ని ప్రదేశాల్ని అస్సలు మిస్ అవ్వకూడదు. అందులోనూ అధునాతనంగా ఎంతో డెవలప్ అయ్యి చిన్న పడవ మీద అలా పోతూ అక్కడ కూడా మన వివిధ భారతి మాటలు పాటలు వింటూ ఉంటే ఉంటుంది బాయ్స్. ఆహా, లాహిరి లాహిర్లోకి రీమిక్స్ వర్షన్ చేసి వెస్ట్రన్లో వింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందన్నమాట. సరే గాని, ఇంతకీ ప్రపంచంలో అసలు రోడ్లే లేని ప్రదేశం అంటే ఇక్కడ నీటి నగరంగా పేరుగాంచింది అన్నమాట. సో ప్రపంచంలో నీటి నగరం అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి, వాటర్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఎటు చూసినా వాటరే ఉంటుంది, అండ్ దాంతోపాటుగా చాలా అందంగా ఉంటుంది. సో నీటి నగరంగా పేరుగాంచిన ప్రదేశం ఇది. ఆలోచిస్తూ ఉండండి, ఒక మంచి పాట తర్వాత మంచి పడవలు కూడా సెట్ చేసుకుందాం. అలా అలా అలా అలా అలా అలా ఆనందించొచ్చేద్దాం. ఓకేనా? స్టే ట్యూన్డ్, ఎంజాయ్ లిస్నింగ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: వింటూ ఆనందిస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సో మరి ఇంకా లేట్ చేయను, ఆ ప్రదేశం ఏంటో చెప్పేస్తాను. నీటి నగరంగా పేరుగాంచింది. అసలు నీటి నగరం, వాటర్ సిటీ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి పేరు వెనీస్. ఎస్, ఇటలీలో ఉన్నటువంటి ఈ వెనీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్. ప్రతి ఇంట్లో కారు, బైక్, సైకిల్ ఇవన్నీ ఉండటం క్వైట్ కామన్. కానీ ఇక్కడ మాత్రం పడవలే, ఎటు చూసినా పడవలే, అందమే. ఎంత బాగుంటుందంటే వీళ్ళు బయటికి వెళ్లాలన్నా, ఆఫీస్కి వెళ్లాలన్నా, స్కూల్కి వెళ్లాలన్నా, చివరికి ఇంటికి తిరిగి రావాలన్నా, అసలు చుట్టాలింటికి వెళ్లాలన్నా, ఏం చెయ్యాలన్నా పడవల పైనే వీరి యొక్క ప్రయాణం అన్నమాట. అంటే ఇక్కడ అసలు రోడ్సే ఉండవు, కేవలం కెనల్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకలాగా? ఏంటా స్పెషల్ వెన్నీస్ కి మాత్రమే? తెలుసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఆ తర్వాత. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ మీ జేఎస్వితో.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సరే మరి వెనీస్ గురించి మాట్లాడుకుంటాం కదా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ అని చెప్పి. ఈ వెనీస్ లో రోడ్లే ఉండవు, అంతా కూడా కెనల్సే ఉంటాయి అనమాట. ఎందుకు అంత స్పెషల్ అంటే, ఒకప్పుడు ఈ వెన్నీస్ అనేది శరణార్థులకి ఆశ్రయం, ఇప్పుడు ప్రపంచ పర్యాటక కళలకు కేంద్రమైన మరియు అద్భుత

అయిన జలమార్గాలు గల నగరంగా పేరు తెచ్చుకుందన్నమాట. సో వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆఫ్ వెనీస్? చారిత్రక నౌకా కేంద్రం, అలాగే నీటిపై తేలియాడేటువంటి నగరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అండ్ వీటితో పాటు 118 చిన్న చిన్న దీవుల యొక్క సముదాయమే ఈ యొక్క వెన్నీస్ అన్నమాట. అందమైన వంతెనలు, సుందరమైనటువంటి కెనల్స్ మరియు గొండోలా అనేటువంటి ప్రత్యేకమైన పడవల ద్వారా ఇక్కడ ప్రయాణిస్తారు. సో గొండోలా అనేటువంటి ప్రత్యేకమైన పడవలు ఇక్కడ ప్రయాణానికి ఎంతో సులువుగా ఉంటాయన్నమాట. అండ్ వీటితో పాటుగా ఇక్కడ భవనాలన్నీ కూడా వేలాది చెక్క స్తంభాలను, అంటే ఉడన్ పైల్స్, వీటిని గట్టిగా పాతడం ద్వారా నిర్మించడం జరిగింది. సో మీ డౌట్ నాకు అర్థమైంది. ఇంత వాటర్ ఉన్నప్పుడు ఈ నగరాలు, ఈ భవనాలు, వీటి వెనక ఉన్న ఈ కన్స్ట్రక్షన్స్, అసలు ఇవన్నీ ఎలా నిలబడతాయి? దీని వెనక ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి? సో అందుకనే ఈ యొక్క భవనాలన్నీ కూడా వేల వేల చెక్క స్తంభాలను ఆధారంగా చేసుకుని పాతడం, వాటి మీద నిర్మించడం జరిగింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ వెనీస్ విషయానికి వస్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయని చెప్పాను కదా, మాట్లాడుకుందాం దానికి సంబంధించి కూడా. అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నేను నా రాక్షసి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటో తెలుసా బాస్? మాక్సిమం ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా వెనీస్ లోనే షూట్ జరిగింది. అండ్ మనం ఇక్కడ ఉన్నటువంటి అందమైన ప్రదేశాలను కూడా చూడొచ్చు. సో ఈ పాట మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. గుడ్ మార్నింగ్ విజయవాడ.

0: నేను నా రాక్షసి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వీతో 8:48 అయిపోయింది మన క్లాక్ లో టైం. మనం మాట్లాడుకుంటున్నాము సముద్ర రాణి అని కూడా పిలువబడేటువంటి అందమైన వెన్నీస్ నగరం గురించి. సో ఇప్పటికే వెన్నీస్ ఒక అద్భుతంలాగా కనిపిస్తుంది. నీటి మీద తేలుతూ పాతకాలపు కథలను చెప్పేటువంటి ఈ నగరాన్ని చూడ్డానికి ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది జనాలు అంటే టూరిస్టులు వస్తూ ఉంటారు. కొందరు ఈ యొక్క అందాలను చూస్తూ దీన్ని సముద్ర రాణి అని కూడా పిలుస్తారు. ఒక చిన్న ఆశ్రయం నుంచి అంటే శరణార్థుల ఆశ్రయం నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారినటువంటి ఈ యొక్క వెన్నీస్ కథ నిజంగా చాలా ఆశ్చర్యం కదా. రోడ్లే లేనటువంటి ప్రదేశాలు అండ్ వాటితో పాటుగా చిన్న చిన్న కెనల్స్ తో పడవల్లోనే ప్రయాణాలు సాగిస్తూ మొదట్లో ఎంత భయపడ్డా తర్వాత అందమైన గొండోలా పడవలు కలిసి వెన్నీస్ కి ఒక ప్రత్యేకమైనటువంటి అందాన్ని తీసుకొచ్చాయి. అండ్ వీటితో పాటు ఆ నీటి మీద ఉన్నటువంటి ఆ చారిత్రక కథలు, వీటికి సంబంధించిన ఎన్నో అనుభవాలు ఆనందాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ తెలుసా అండి, వెన్నీస్ ఇప్పుడు షూటింగ్ కి ప్రత్యేకమైనటువంటి స్పాట్ గా నిలిచింది. అంటే ఇది వరకు ఉన్నటువంటి వెన్నీస్ కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఏ సినిమా షూటింగ్ అయినా కూడా ఒక అందమైన నగరం కావాలి, ఒక డ్రీమ్ వరల్డ్ లాంటి ప్లేస్ కి వెళ్లాలి అంటే ఖచ్చితంగా వెన్నీస్ విల్ బి వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్. చాలా సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఆ రొమాంటిక్ సాంగ్స్ కానీ డ్యూయెట్స్ కానివ్వండి, అండ్ ఇలాగా హాలీవుడ్ టాలీవుడ్ ఇలా ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక సీన్ లో వెన్నీస్ కి సంబంధించిన ఒక షాట్ ఉండాల్సిందే. తెర మీద ఆ వెన్నీస్ అందాలని మనం చూసి తీరాల్సిందే. తనదైన ప్రత్యేకతతో అండ్ పంచభూతాలలో ఒకటైనటువంటి నీటిని ఆధారంగా చేసుకుని నీటి నగరంగా అభివృద్ధి చెందుతూ ఎంతో అద్భుతమైనటువంటి పురోగమనాన్ని సాగిస్తున్నటువంటి ఈ యొక్క వెన్నీస్ ట్రూలీ ట్రూలీ సచ్ అ ఇన్స్పైరింగ్ ప్లేస్ అన్నమాట. అండ్ వాటితో పాటుగా చారిత్రక నిర్మాణాల విషయానికి వస్తే వెన్నీస్ మధ్యయుగ ఇంకా రెనైజన్స్ కాలం నాటి కళాఖండాలకు ప్రసిద్ధి. సెయింట్ మార్క్ బాసిలికా మరియు డేగోస్ ప్యాలెస్ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తాయన్నమాట. అండ్ వాటితో పాటు మురానో గ్లాస్, వెన్నీస్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి మురానో ద్వీపంలో చేతితో తయారు చేసే అందమైన గాజు వస్తువులు, గాజు ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి ప్రత్యేకతని గుర్తింపుని కనుగొన్నటువంటి ఆ యొక్క మురానో గ్లాస్ ఆర్ట్ చాలా ఫేమస్. అండ్ ఫైనల్లీ కార్నివల్ ఆఫ్ వెనీస్, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి సమయంలో నిర్వహించేటువంటి ఈ యొక్క వెనీస్ కార్నివల్ ప్రజలకు ఎంతో విభిన్నమైనటువంటి మాస్కులు ధరించి ఈ యొక్క కార్నివల్ లో పాల్గొంటారన్నమాట. చాలా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ ఆ మాస్కులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అఫ్ కోర్స్ మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం, బట్ ఇది మాత్రం ఈ కార్నివల్ మాత్రం చాలా ఇంక్రెడిబుల్ గా నిలిచిపోతుంది. సో ఇదండి వెన్నీస్ యొక్క అందాలు, వెన్నీస్ నగరానికి సంబంధించిన చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుసుకున్నాం కదా. ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుందాం. మరికొద్ది క్షణాల్లో మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగాలో కలుసుకుందాం. అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్యూటిఫుల్ సాంగ్స్ తో. స్టే ట్యూన్డ్, ఎంజాయ్ లిస్నింగ్.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
6: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
7: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
8: చిక్కుకున్నాడు.
9: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
10: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. రైతులకు నమ్మకం భరోసా కల్పించేలా పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితిపై అధికారులు, ట్రేడర్లతో నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా నాలుగో రోజు పాదరక్షలు తయారీ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ బూసాన్లో వరుస భేటీలు నిన్న నిర్వహించారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టాలని సంస్థలను ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ నెల 11న అదనపు పాస్పోర్ట్ స్లాట్లను అందిస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి తెలిపారు. విజయవాడ సేవా కేంద్రంలో 900 స్లాట్లు, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లు అదనంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా ఇచ్చేలా క్లస్టర్ల వారి వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. నరసాపురం లేస్ శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం నిన్న ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి అధికమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. హుర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. సాంస్కృతిక వారసత్వమే భారత్ ఇండోనేషియాలను కలిపి ఉంచుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశ అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి ప్రసిద్ద ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ను సందర్శించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి. తో 9:05 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి జోరుగా హుషారుగా డబల్ ఢమాకా అనమాట, అంటే మీ జేఎస్వి స్పెషల్. ఏంటబ్బా జేఎస్వి స్పెషల్ అంటే, ఓకే, డబల్ ఢమాకా అంటే సింగర్స్ జేఎస్వి పాడుతుంది కదా, ఎస్, అందుకే సింగర్ స్పెషల్ అనమాట. మరి ఎవరు వారు? వాళ్ల పాటలు వింటుంటే నిజంగా ఆనంద డోలికలలో తేలియాడిపోతాం అని అనటం అతిశయోక్తి కానే కాదు. సచ్ అ సోల్ స్ట్రింగింగ్ సాంగ్స్ అండ్ ఐకానిక్ మూవీస్ లో వాళ్ల పాటల ప్రయాణం ఎలా సాగింది అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. డబల్ టమాకా అన్నాను, ఒకళ్ళ గురించే చెప్తాననుకున్నారేమో, కాదు బాస్, ఇద్దరి గురించి మాట్లాడుకుందాం. ఎస్, మరి ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందామో చిన్న క్లూ ఇస్తాను, కనిపెట్టండి. ఓకే, నిసికి శశికి ఆయన గాత్రం అంటే చాలా ఇష్టం. ఆయన పాట వింటే ప్రతి వదనం కూడా శశివదనంగా మారాల్సిందే. ఆ గొంతులోని సంగతులు నెమలి కులుకుల వలె నాట్యం చేస్తాయి. ఆ మాధుర్యానికి తూర్పు కూడా మెల్లగా మేలుకుంటుంది. మరి ఇన్ని చెప్పిన తర్వాత ఆయన పేరు చెప్పకపోతే ఎలా? హీఈస్ నన్ అదర్ దాన్ ఉన్నికృష్ణన్ గారన్నమాట. ఎస్, ఈరోజు ఉన్నికృష్ణన్ గారి పుట్టినరోజు. మరి ఆయన జీవితానికి

సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలు, మరీ ముఖ్యంగా సినీ సంగీత ప్రయాణానికి సంబంధించిన బ్యూటిఫుల్ సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీ అందరి కోసం అద్భుతమైన పాట అయితే వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

జీన్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగామి జయస్వితో వెల్ మరి ఉన్ని కృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ సంగీత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. కేరళలోని పాల్కడ్లో జన్మించారు ఉన్ని కృష్ణన్ గారు. అండ్ అలాగే వీరి కుటుంబ సభ్యులు మంచి పేరుగాంచినటువంటి ఆయుర్వేద వైద్యులు కూడా. మరి ఈ విషయం అలా ఉంచితే 1983లో స్కూలింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత రామకృష్ణ మిషన్ వివేకానంద కాలేజీలో ఆయన చదువుకున్నారు. అలాగా మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీకాం పట్టాని ఆయన అందుకున్నారు. సో ఇది ఆయన వ్యక్తిగతంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి. మరి సంగీతానికి సంబంధించి ఎప్పటి నుంచి ఆయన యొక్క సంగీత ప్రయాణాన్ని ఆరంభించారు, అసలు ఏం చేశారు, ఎలా సంగీత పరిశ్రమకి ఆయన ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది. వింటూ ఆనందిస్తున్నారు ఫ్రమ్ ద మూవీ గోదావరి.

0: వేటూరి వారి కళ నుంచి జాలువారి కేఎం రాధాకృష్ణన్ గారి సంగీతంలో, చిత్రగారు ఉన్నికృష్ణన్ గారు పాన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గోదావరి నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. మీ జేఎస్వితో 9:18:20 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఎస్, ఉన్నికృష్ణన్ గారి యొక్క సంగీత ప్రయాణం ఆయన 12వ ఏట ఆరంభమైంది. ఆయన చిన్నతనంలోనే విఎల్ శేషాద్రి గారి వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. అండ్ యునో వాట్, ఉన్నికృష్ణన్ గారి ఇన్స్పిరేషన్ డాక్టర్ ఎస్ రామనాథన్ గారు. అలా ఆయన సంగీత ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లని ఆయన అధిగమించారు. ఆ ప్రయాణంలోనే అద్భుతమైనటువంటి అవకాశం, అంటే మనం నేర్చుకున్నది సఫలమయ్యింది అనేటువంటి ఆనందాన్ని ఆయన తొలిపాటలోనే అందుకున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ లో వచ్చినటువంటి
1: ఓ చిరియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినరు ఆ జాడే మరిచితిని
0: అనే ఈ పాటకి ఆయన ఫస్ట్ నేషనల్ అవార్డుని అందుకున్నారు. అండ్ ఇదే ఆయన పాడిన తొలి పాట కూడా. విశేషమైనటువంటి గుర్తింపు రావటం అంటే ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా నిలిచింది ఆయన మొట్టమొదటి పాట ఎన్నవలే ఇది ఎన్నవలే. మనకి ప్రేమికుడు సినిమాలో ఓ చెలియా నా ప్రియ సఖియా, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఈ పాటకి ఆయనకి ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అండ్ దాంతోపాటుగా ఏఆర్ రెహమాన్ గారు ఉన్నికృష్ణన్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి మ్యాజికల్ మెలోడియస్ సాంగ్స్ అయితే కోకొల్లలున్నాయి. సో ఇందాక మనం జీన్స్ లో విన్నాం, అండ్ ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినబోతున్నాం. ఇంకేందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విజయస్వీతో 9:25 అయిపోయింది. బస్ ఎస్, ఉన్ని కృష్ణన్ గారి యొక్క సినీ సంగీత ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దాంతో పాటుగా ఏఆర్ రెహమాన్ గారికే కాకుండా ఇంకా ఇతర సంగీత దర్శకులకు కూడా తెలుగు, తమిళ, హిందీ ఇంకా అనేక భాషల్లో ఆయన పాటలు పాడారు. ఇవన్నీ ఎలా ఉంటే కొన్ని సాంగ్స్ మాత్రం, అంటే లైక్ తెలుగులో ఇలాగా అనువాద చిత్రాల్లో వచ్చినటువంటి కొన్ని పాటలు లైక్ శశివదనే శశివదనే కానివ్వండి, ప్రేమికుల రోజు, రోజా రోజా అండ్ ప్రేమికుడు, విలియన్, ఇద్దరు, ఇలాంటి మూవీస్ లో వచ్చినటువంటి కొన్ని పాటలు ఇప్పటికీ మన మనసులో నిలిచిపోతాయి. అంతేనా, బాగున్నారా మూవీలో.

ఇలాంటి ఎన్నో పాటలు నాస్టాల్జిక్ గా నిలిచిపోయాయి. లవ్ సాంగ్స్ కి అండ్ ఎస్పెషలీ కొంచెం పాథోస్ టచ్ ఉన్నటువంటి పాటలకి క్లాసికల్ టిన్స్ ఉన్న మెలోడియస్ మ్యాజిక్ రావాలి అంటే ఉన్ని కృష్ణన్ గారి గొంతు తర్వాతే, రైట్? తనదైన శైలిలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతో మంది మనసులో నిలిచిపోయారు. అందుకనే కళైమామణి, ఇసై పెరోలి, సంగీత కళాసారథి, సంగీత నిధి వంటి బిరుదులన్నీ కూడా ఆయనని వరించాయి. కేరళ సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఉన్ని కృష్ణన్ గారు. మరి ఇది ఆయన సంగీత ప్రయాణం అన్నమాట. చాలా క్లుప్తంగా అందించే ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఇంకొక గాన కోకిల కూడా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకోబోతోంది. ఇంతకీ ఆవిడెవరు తెలుసుకోవాలి అంటే ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

FM 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగాలో ఉన్నాం. అండ్ ఎస్, మరి తర్వాత గాయని ఎవరు? గాన కోకిల అని ఆల్రెడీ చెప్పాను. నిజంగా ఆవిడ పాటలు వింటూ ఉంటే మెరుపు కళలు కూడా మైమరిచిపోతాయి. ప్రేమలేఖలు అసలు ఆవిడ గొంతులోంచే పుట్టాయేమో అని అనిపిస్తాయి. ఇంతకీ లేట్ చేయను కానీ ప్రముఖ భారతీయ నేపథ్య గాయని, చిత్ర సంగీత దర్శకురాలు, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ, సింహళతో సహా అనేక భారతీయ భాషలలో 5000కి పైగా పాటలు పాడారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్, యాక్చువల్లీ పేరు చెప్పే కన్నా నా పేరే తెలియదుగా అనే పాట ప్లే చేస్తే బాగుంటుందేమో. జర్నీ సినిమాలో ఇంత అద్భుతమైన పాట పాడినటువంటి వన్ ఆఫ్ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ అనురాధ శ్రీరామ్ గారు. సో మరి అనురాధ శ్రీరామ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆవిడ సినీ సంగీత ప్రయాణం ఎలా మొదలైంది, ఏం చేశారు, ఎన్ని పాటలు పాడారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కూడా బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జర్నీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా మీ జేఎస్వితో. అనురాధ శ్రీరామ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆవిడ సినీ సంగీత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు, అనురాధ శ్రీరామ్ గారు చెన్నైలో జన్మించారు. అలాగే కోయంబత్తూరులో ఆవిడ స్కూలింగ్ అంతా పూర్తి చేసుకుని చెన్నైలో పద్మాశేషాద్రి బాలభవన్లో హై స్కూల్ స్టడీస్ ముగించుకున్నారు. అండ్ సంగీతంలో బీఏ ఎంఏ పట్టాలను పొందారు. అండ్ ఈ రెండు కోర్సెస్ లో కూడా ఆవిడ గోల్డ్ మెడల్ సాధించారన్నమాట. సో అలాగా తన కెరియర్ లో సంగీతానికి అటు చదువుకి పెద్దపీట వేస్తూ సాగించినటువంటి ఆవిడ ప్రయాణంలో అసలు ఈ సినిమా రంగానికి ఎప్పుడు అడుగు పెట్టారు, ఎవరు అనురాధ శ్రీరామ్ గారికి మొట్టమొదటి అవకాశం ఇచ్చారు? 1980లో వచ్చినటువంటి తమిళ చిత్ర కాళి అనేటువంటి చిత్రంలో అనురాధ శ్రీరామ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ టైం ఆవిడ సినిమాల్లోకి అడుగు పెట్టారు. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టినటువంటి అనురాధ శ్రీరామ్ గారి యొక్క జీవిత ప్రయాణం ఇటు గాయనిగా ఎలా మారింది, అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్ సినీ సంగీతంగా అంటే నేపథ్య గాయనిగా కాకుండా అనురాధ శ్రీరామ్ గారు అండ్ వారి హస్బెండ్ శ్రీరామ్ గారు, అనురాధ అండ్ శ్రీరామ్, వీరిరువురు కూడా మంచి కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు, ఎంతో అద్భుతంగా కచేరీలు చేస్తూ సాగించేటువంటి వారు. అండ్ అక్కడి నుంచి ఇలా సినీ ప్రస్థానానికి కల ఆ చిన్న మార్పు అండ్ వారు పాడిన పాట ఎంతో మంది మనసులో నిలిచిపోయినటువంటి ఆ గాత్ర ధర్మం, గాత్ర శైలి, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. అండ్ మనందరికీ తెలిసినటువంటి మెరుపు కలలు మూవీలో అపరంజి మదనుడే అనేటువంటి పాట ఎంతో ప్లెజెంట్ ఆరాని అందిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ తో అనురాధ శ్రీరామ్ గారు పాడినటువంటి పాట మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. సో వెల్, మరి 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అసలు సినీ పరిశ్రమకి పరిచయమైనటువంటి అనురాధ శ్రీరామ్ గారు గాయనిగా ఎలా మారారు అనేటువంటి అంశాలను పరిశీలిస్తే, ఫస్ట్లీ ఏఆర్ రెహమాన్ బాంబే సినిమాలో మలరోడు మలరింగ్ అంటే ఉరికే చిలక పాటకి కోరస్ సింగర్ గా ఆవిడ వర్క్ చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఇందిరా అనేటువంటి చిత్రంలో ఇన్ని అర్థం ఇల్లై అనేటువంటి పాటతో గుర్తింపు పొందారు అనురాధ శ్రీరామ్ గారు. ఇక్కడ ఒక చిన్న కోయిన్సిడెన్స్ అబ్జర్వ్ చేశారా? ఉన్ని కృష్ణన్ గారిని పరిచయం చేసింది ఏఆర్ రెహమాన్ గారే, అండ్ అనురాధ శ్రీరామ్ గారికి మంచి ఛాన్స్ ఇచ్చింది కూడా ఏఆర్ రెహమాన్ గారే. అలా అక్కడి నుంచి తన సంగీత ప్రయాణం ఆరంభమైందన్నమాట. అంతేకాదు, మిన్సార కణవు ఇప్పుడు మనం

అటువంటి మెరుపు కలలు ఈ సినిమాలో. అపరంజి మదనుడే అనేటువంటి పాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విన్నాం కదా. ఈ పాటతో పాటుగా అనురాధ గారు, రెహమాన్ గారికే కాకుండా ఇళయరాజా గారు, విద్యాసాగర్, దేవాగారి సంగీతంలో చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. అండ్ అనుమాలిక్, ఎంఎం కీరవాణి గారు, సర్పి, హంసలేఖ, మణిశర్మ గారు, కోటి గారు అండ్ యువన్ శంకర్ రాజా మరియు ఇలాంటి ప్రముఖ సంగీత దర్శకులందరికీ కూడా అద్భుతమైన పాటలు పాడారన్నమాట. అండ్ వీటితో పాటు ఫిల్మే కాకుండా నాన్ ఫిల్మ్ అంటే ప్రైవేట్ ఆల్బమ్స్, డివోషనల్ ఆల్బమ్స్, ఇవి కూడా ఎన్నో అద్భుతమైన పాటల్ని రికార్డ్ చేశారు. ఇవన్నీ అలా ఒక ఎత్తైతే దేవాగారి వాయిస్ లో, ఐ మీన్ దేవాగారి సంగీతంలో అనురాధ శ్రీరామ్ గారు పాడినటువంటి కొన్ని పాటలు సూపర్ డూపర్ గా నాస్టాలజిక్ లవ్ సాంగ్స్ గా ఇప్పటికీ మిగిలిపోయినాయి. చాలా మంది 90s ఎరా లవ్ సాంగ్స్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక స్పార్క్ ఉంటుందంటారు, కానీ 90s కి మాత్రమే కాదు బాయ్స్, రానున్న తరాలకు కూడా ఈ పాటలు నిజంగా లైఫ్ లో అలా నిలిచిపోతాయి అని అనటం అతిశయోక్తి కాదు. మరి అలాంటి పాటే మీ అందరినీ పలకరించడానికి వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో 9:53 దాటి 40 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. అండ్ మాట్లాడుకుంటున్నాం అనురాధ శ్రీరామ్ గారి యొక్క పాటల గురించి. సో వెల్, మరి ఎక్కువగా తమిళ, మలయాళ, ఇంకా ఇతర భాషల్లో పాడినటువంటి అనురాధ శ్రీరామ్ గారు తెలుగులో ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడారు. అంటే ఇప్పటి వరకు పాడినవన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్సే, బట్ దాంతో పాటుగా సీతయ్య సినిమాలో ఒక్క మగాడు అనేటువంటి పాట ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతుంది. పాప్ సాంగ్స్ పాడల్లో, ఫాస్ట్ బీట్స్ పాడల్లో కూడా ఒక కర్ణాటక సంగీతం నేర్చుకుని కచేరీలు చేసేటువంటి ఒక గాయని ఇలాంటి సినిమా రిక్వైర్మెంట్ కి సంబంధించి ఇలా ఒక పాప్ సాంగ్ పాడి సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి ఆ పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. సో అందుకనే ఏదైనా ఒక ఫాస్ట్ బీట్ సాంగ్, ఒక పెప్పి మెంబర్ కావాలన్నా దానికి ఒక జోనర్ ఉంటుంది, పాడే విధానం ఉంటుంది. అండ్ కంపోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా సినిమాలో అది ఒక కమర్షియల్ సాంగ్ అయితే దాన్ని ప్రజెంట్ చేయడం సింగర్ మీద చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక పక్కనైతే ప్రొఫెషనాలిటీ అండ్ వర్సిటాలిటీని ప్రూవ్ చేసుకున్న సింగర్స్ లో ఉన్నికృష్ణన్ గారు యాజ్ వెల్ యాజ్ అనురాధ శ్రీరామ్ గారు, వీరిరువురు కూడా ఎన్నో అద్భుతమైన పాటలు మనకి అందించారు. సో ఇది ఈనాటి మన బ్యూటిఫుల్ జోరుగా హుషారుగా సుస్వరాలతో సాగిపోయింది కదా. మరి ఇప్పుడైతే సీతయ్య మూవీ నుంచి ఆ పాట మీ అందరి కోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బనగానపల్లెలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వామ్యుల సదస్సు నిర్వహించారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్లీతో ఇతర ఉన్నత స్థాయి బృందంతో రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీబీవీ వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్ ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గత వారం నుంచి ఇప్పటి వరకు 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలు నిన్న వెల్లడించారు. ఈ నెల 11న అదనపు పాస్పోర్ట్ స్లాట్లను అందిస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి తెలిపారు. విజయవాడ సేవా కేంద్రంలో 900 స్లాట్లు, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లు అదనంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి అధికమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. హుర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, everyday evening at 7:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఎస్, మనమున్నాము మీ మా ఫేవరెట్ టైం నవరస పరిత హరివిలులో. సో వెల్, మరి చాలా మంది అయితే బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు, అండ్ నేను కూడా క్వశ్చన్స్ అడిగే టైం దగ్గరకు వచ్చేసింది. ఇంతకీ ఎవరు మెసేజెస్ చేశారు ఏంటి అంటే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అంటూ వేముల నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి, ఓకే వెనీస్ గురించి చెప్పారు, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్, అండ్ అలాగే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మనకి మెసేజ్ పంపించారు. ప్రతి ఉదయం ఒక కొత్త వరం, నీలో నింపాలి సరికొత్త ఉత్సాహం, పక్షుల కిలికిల రావాల సంగీతం, సరికొత్త ఆశలతో అడుగు వేద్దాం ముందుకి అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, మీ వాయిస్ చాలా బాగుంటుంది అంటూ రాజాది గ్రేట్ రేపల్ల నుంచి రామయ్య, రాజ్యలక్ష్మి గారు, గీతా ఆశ్రిత్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ భానుగారు ఫ్రమ్ లెవెలపాల్ నుంచి, అండ్ దాంతోపాటుగా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, మీ బ్రాంచ్ షో జోరుగా హుషారుగా, ఈ రోజు మామూలుగా లేదుగా, సింగర్ ఉన్నికృష్ణన్ గారి గురించి అలాగే అనురాధ శ్రీరామ్ గారి సంగీత ప్రయాణం గురించి చాలా విషయాలు తెలియజేశారు. అండ్ మా లాంటి సంగీత ప్రియులకు ఈ షో ఇంకా ఇంకా బాగా నచ్చేసింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అంటే హమ్మో జయస్వి గారు తప్ప ఇంకా సాధ్యం కాదు. ఈ రోజు వాళ్ళ బర్త్డేస్ కలిసి వచ్చాయండి అలాగా. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ కాంప్లిమెంట్. వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజన సుఖినో భవంతు ఆర్జే జయస్వి గారికి. రామచంద్రరావు గారు విజయవాడ నుంచి మనకి మెసేజ్ పంపించారు, పెరుగు మీ గడపై దాగి ఉన్నటువంటి వెన్న కన్నా నెయ్యికే విలువెక్కువ, అలాగే మనిషి కన్నా మనిషిలో దాగున్న మంచితనానికే విలువెక్కువ, ఏదైనా ఇరువురు ఉంటేనే విలువ, లేకపోతే ఏదీ లేదు కదా. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. వెల్, నేనైతే మంచి క్వశ్చన్ అడిగే టైం సిద్ధంగా ఉంది. మరి ఈనాటి నవరస భరిత హరివిలులో నేను అడగబోతున్న ప్రశ్న, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ దళానికి పేరు ఏమిటి? 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించినటువంటి యుద్ధ దళానికి పేరేంటి? సో రైట్ ఆన్సర్స్ కనుక మీకు తెలిస్తే 8662488114 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ దళానికి పేరేంటి? రైట్ ఆన్సర్స్

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
3: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
2: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
3: सच?
2: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
3: समझ गया.
4: भारती FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ద దళానికి పేరు ఏమిటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి, అండ్ దాంతోపాటుగా హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. జోరుగా హుషారుగా, చాలా హుషారుగా కొనసాగింది. గాయని అనురాధ శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఉన్నికృష్ణన్ గారి సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ మంచి పాటలు మా కోసం ప్లే చేశారు. అండ్ ఇవన్నీ తెలియజేసిన మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మెరుపు కలలు సినిమా పాట వినిపించినందుకు ధన్యవాదాలు. రఘుబీర్ సింగ్ సూనాబాయ్ గారు రాధామున్న ఏలూరు నుంచి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హరివిల్లు అంటూ. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, అలాగే ఈ రోజు మీరు మాట్లాడిన ఈ గంట ఒక మంచి ఆడియో బుక్ లాగా సేవ్ చేస్తే చాలా బాగుంటుంది బాస్, థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ అండి, కాకినాడ జిల్లా నుంచి పాతకొట్టం చిలుక సత్యనారాయణ గారు, అండ్ అలాగే కృష్ణకుమారి, మిమ్మల్ని పలకరించాలనే ఉద్దేశంతో మెసేజ్ పెట్టానండి అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అలాగే ఆన్సర్ కూడా పెడితే ఇంకా ఆనందిస్తాను కదా. శుభోదయం జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, బాస్ బెటాలియన్ అంటూ. రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి శుభోదయం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపినందుకు ధన్యవాదాలు. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ నేను చాలా బాగున్నాను. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, రైట్ ఆన్సర్. రిహానా ఫ్రం వరంగల్ నుంచి, అలాగే ఆదినారాయణ గారు, దావు బుచ్చయ్య గారు కాలనీ విజయవాడ నుంచి, రణభూమి వ్యూహ రచన, ఇదంతా బాగుంది కానీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందండి. ఆదినారాయణ గారు తెలిస్తే అది కూడా పంపించండి. మీకు కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం అండ్ డ్రోన్ వార్ ఫేర్ అంటూ పంపించారు. వాణి ఫ్రమ్ ఒరిస్సా, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, సో ఆ పేరును కూడా తెలుసుకుని పంపిస్తే బాగుంటుంది. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ శివ, శ్రీపణి, హేమలత, దేశైపేట నుంచి మనకి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అండ్ డ్రోన్ వార్ ఫేర్. హారిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, ఇట్స్ డ్రోన్ వార్ ఫేర్ బట్ అట్ ద సేమ్ టైమ్ దానికి ఒక ప్రత్యేకమైన టైటిల్ ఉంది, సో ఆలోచించండి. రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ పేరు కూడా అదే, ఇదే ద బిగ్గెస్ట్ క్లూ అన్నమాట. రాజమౌళి గారి సినిమాలో రామ్ చరణ్ పేరు కూడా అదే, సో ఫస్ట్ మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, రామ్ చరణ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వచ్చింది, ఆలోచించండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి శుభోదయం, మంచి భక్తి గీతాలు అండ్ సింగర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2026 డ్రోన్ సహాయంతో ఆధునిక యుద్ద దళానికి పెట్టిన పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వి గారు వస్తే ఎన్నో విషయాలు తెలియజేస్తారు. హరివిల్లు ప్రోగ్రామ్ లో మంచి జీకే క్వశ్చన్స్ అందిస్తారు, ఆన్సర్స్ కూడా మీరు అలానే సంధించాలి మరి. థ్యాంక్స్ అ లాట్ అండి. రాఘవేంద్ర గారు ఫ్రమ్ కాకినాడ నుంచి బాస్ బెటాలియన్స్ అంటూ పంపించారు, కాదు భారత దళానికి రైట్ ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్ యూ. వేముల నరసింహారావు గారు అండ్ సాయి శ్రీషా ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు అండ్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం అందించారు, అండ్ దాంతోపాటుగా రాఘవేంద్రరావు గారు కాకినాడ నుంచి. సో చూద్దాం ఇంకా ఎవరైనా రైట్ ఆన్సర్స్ పంపిస్తారేమో. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ద దళానికి పేరేంటి? సో మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్బీతో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా ఉన్ని కృష్ణన్ గారు పాడింది. మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా మంది పంపించారు. అంతకన్నా ముందు శ్రోతల విశ్వాసానికి చిరునామాగా మారింది మేడం నేటి మీ ఉదయం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి గతం ఎప్పటికీ ప్రస్తుతంలో బతికే ఉంటుందనే నేటి మీ సూక్తి ఎంతో ఉన్నతమైన సుభాషితం. హితమైన ఈ పరమార్థంతో నేటి ఉదయం కాంతిమయ దీపమై మెరిసిందమ్మా. దేహం మురిసి మా మస్తకం తేజోవంతమై మైమరిచిపోయింది. భూషితమైన చక్కని సుభాషితంతో శ్రీకారం పలికారు. మార్గం లేదంటూనే సన్మార్గంలో శ్రోతలను చిత్రమైన వెన్నీస్లో జలమార్గ సంచారం చేయించి ఇంకా అక్కడి నుంచి సంగీత సాగరంలో సింగర్లతో లంగరు వేసి ఉన్న బంగారు ఓడను ఎక్కించి నేటి మా మేలుకొలుపుకు 10 రోజుల మా తలపులకు మద్దతు తెలిపి మాతో మాట మంతి కలిపి మా కర్తవ్య పాలనను మార్చి ఒత్తిళ్లను ఏమార్చి మంచి మాటలతో ఓదార్చి ఈ 4 పంటలు మనసుకు సేద తీర్చారు మేడం అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను క్లూ ఇచ్చానే గాని అందులో మొత్తం పేరు పెట్టేశారు కిరణ్మయ్య గారు గుంటూరు నుంచి. హౌ స్వీట్, థ్యాంక్ యూ. అండ్ అక్కడపాక నుంచి సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే జయస్వి గారు వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ అగ్నివీర్ అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు మీరు ఇందాక పంపించింది కూడా రాంగ్ ఆన్సరే. అభిమన్యు మీ అభిమాన శ్రోత కోనకొండల రమణారావు గారు కవిత. ఇంకా జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా రైట్ ఆన్సర్ పంపించారు పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మేడం ఈరోజు జోరుగా హుషారుగా అదిరిపోయింది. చీరాల రామకృష్ణాపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాబోయే అతిథికి స్వాగతం. అఫ్ కోర్స్ ఈ 10 గంటల నుంచి 11 గంటల వరకు శ్రోతలందరూ మా అతిథులే, కానీ మీరు 101.3 వింటున్నారు. మెసేజ్ పంపాల్సింది 102.2 కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ మస్తాన్ భాషా జాను, హాయ్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. జేఎస్వి అండి నా పేరు, దేవి శ్రీకాదు. అయ్యో బట్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపించినందుకు. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? కాల భైరవ కాదు, ఉత్త భైరవ అన్నమాట. సో భైరవ 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక యుద్ద సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భైరవ్ అనే సరికొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ భైరవ్ బెటాలియన్స్ ఏర్పాటుగా త్వరలోనే వాటిని 25కి పెంచేటువంటి యోచన కూడా ఉంది. వీటితో పాటు దళాల యొక్క సాధారణ ఇన్స్టెంట్ వీటన్నిటికీ సంబంధించి భర్తీ కూడా చేస్తున్నారు. సో ఇది భైరవ్ అన్నమాట. సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. మన నెక్స్ట్ క్వశ్చన్, 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662-4888-14 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. 2026 సంవత్సరం పలాష్ పూల పుస్తకం పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? సో మీ ఆన్సర్స్ ని నాకు పంపించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి మాస్ బిర్యానీ రెడీగా ఉంది బాయ్స్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం

0: అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది అని అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, సో చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు? అండ్ నా ఆన్సర్ ఎక్కడా? సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి, అనంతపూర్ నుంచి మస్తాన్ గారు భాషా జాను హైదరాబాద్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, ఆన్సర్ ఆన్సర్ కూడా పంపించండి. సో టైప్ చేస్తూ ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్ అంటూ దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ ముంబై. హాయ్ రాకేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ జయస్వి. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి మీకు కూడా శుభోదయం. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, శివ శ్రీఫణి హేమలత దేశైపేట నుంచి మీరు ఇరువురు రైట్ ఆన్సర్ అందించారు. వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు, మీకు కూడా శుభోదయం. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో రాజేష్ హిందుపూర్ నుంచి, అండ్ 2026 సంవత్సరానికి కాను అంటూ నేను అడిగిన ప్రశ్నకి పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మెకానిక్ వెంకటాచలపతి గారు, టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి పెడన నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, మీకు కూడా ధన్యవాదాలు. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించినందుకు శుభోదయం తెలియజేస్తూ, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. 5 డిఫరెంట్ లొకేషన్స్ లో జరిగాయి అంటూ వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు, కానీ ఇది 2026 కి సంబంధించి అడుగుతున్నాను. సో చూద్దాం, చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వేదాంశ్ నీ కూడా రైట్ ఆన్సర్ తెలిస్తే ట్రై చేయి. సరైన ఆన్సర్ తో ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హారిక ఫ్రం హైదరాబాద్ రైట్ ఆన్సర్, వాణి ఫ్రం బెరంపూర్ రైట్ ఆన్సర్, సింగరక్క కడప వినయ్ శ్రీదేవి కళ్యాణి శర్మ థ్యాంక్ యూ సో మచ్, ఇదొక కొత్త పేరా, థ్యాంక్ యూ. అండ్ అనంతపూర్ నుంచి అక్తర్ భాషా ఇమాంబాయ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి మామిడిపల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు, శుభోదయం మీకు కూడా. సరైన ఆన్సర్ తో మనకి ఓకే నిరంతర శ్రోత సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేస్తాను. అండ్ హాయ్ హాయ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. రాఘవ గారు గుడ్ మార్నింగ్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, శుభోదయం అంటూ ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానం వేముల నరసింహారావు గారు. సో వెల్, ఇది నాకు వచ్చినటువంటి మెసేజెస్, ఆన్సర్ రివీల్ చేసేనా మరి? సో న్యూఢిల్లీ అన్నమాట, సరైన ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇది 2023 నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ పలాష్ పూల మహోత్సవం ఢిల్లీ హరిత వారసత్వాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతితో ప్రజల అనుబంధాన్ని, పర్యావరణ అవగాహనని పెంపొందించడానికి నిర్వహిస్తారన్నమాట ఈ పలాష్ అనే ఫ్లవర్ ఫెస్టివల్. ఇంట్రెస్టింగ్ రైట్? మరి 10:35 దాటి పరుగులు తీస్తుంది మన క్లాక్ లో టైం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత నా 3వ ప్రశ్నకి ఆన్సర్ పంపించేందుకు రెడీగా ఉండండి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో జై బాలయ్య. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అఖండా నుంచి వింటూ ఆనందిస్తున్నారు నవరస భరిత హరివిలు. అండ్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, భగోరియా ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? భగోరియా ఏ రాష్ట్ర ట్రెడిషనల్ ఫోక్ డాన్స్? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. భగోరియా ఈ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఐ మీన్ ఏ ట్రైబ్ కి సంబంధించి, నాట్ స్టేట్, ట్రైబ్ కి సంబంధించి. సో చాలా ట్రైబ్స్ ఉంటాయి కదా మనకి, మరి అలాంటి తెగలలో ఈ భగోరియా అనేటువంటి ఈ యొక్క జానపద నృత్యం ఏ ట్రైబ్ కి సంబంధించి? నా క్వశ్చన్, భగోరియా అనే జానపద నృత్యం ఏ ట్రైబ్ కి సంబంధించి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ జల్సా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, భగోరియా ఏ ట్రెడిషనల్ ట్రైబ్ కి సంబంధించినటువంటి ఫోక్ డాన్స్, అండ్ అలాగే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది కూడా. రెండు ఆన్సర్స్ తెలిస్తే పంపించచ్చు 8662488114 కి. చాలా మంది మెసేజెస్ చేశారు బాస్. హాయ్ జయస్వి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మంచి ప్రశ్నలతో మమ్మల్ని అలరింప చేస్తున్నారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మీ పేరు వేమన.

నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో మెసేజ్ పెట్టిన ప్రతిసారి మీ పేరు కూడా పెట్టండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ శివ, శ్రీపని, బాలసుబ్రహ్మణ్యం, హేమలత, దేశాయిపేట నుంచి సరైన సమాధానం, అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మేడం, నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, మీ క్వశ్చన్స్ సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ వినయ్ ఫ్రమ్ కడప నుంచి. మల్లికార్జున్ అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి

రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే రైట్ ఆన్సర్ తో మనకి పటేలయ్య ట్రైబ్స్ అంటూ పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది కదా బాస్. ఈసారి మీ పేరు కూడా పంపించండి. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐలవరం నుంచి సిద్ధాంతి, గోలి ధర్మారావు గారు, పద్మావతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు, పెడన నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. హే స్మైలీ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఉరువకొండ నుంచి ఈశ్వరయ్య గారు మధ్యప్రదేశ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఏ తెగకి సంబంధించిన నృత్యం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. దేవసేన గారు సరైన సమాధానం. అండ్ అలాగే ఎమింగ్నో నుంచి శేఖర్ గారు రైట్ ఆన్సర్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం అందించారు. అలాగే వెంకటాచలపతి గారు అనంతపురం నుంచి, టైలర్ రమేష్ మెకానిక్ రైట్ ఆన్సర్. హారిక ఫ్రం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే జానపద నృత్యం ఇది దేనికి సంబంధించింది అంటే, ఓకే, దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం కూడా పంచుకున్నారు. పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి, వాణి బెరంపూర్ రైట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి మనకి బ్యాంక్ కాలనీ సాయి శ్రీష సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే జయస్వి గారు, మీకు కూడా నమస్కారం. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ వారితో పాటుగా మీ వాయిస్ చాలా బాగుందండి, స్వీట్ గా. థ్యాంక్ యూ కవిత, జోష్నవి, మోహిత్ అండ్ రావు ఫ్రం బెంగళూరు నుంచి సరైన ఆన్సర్ అందించినందుకు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా జాను వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా సరైన ఆన్సర్ పంపించారు. పటేలియా జాతికి చెందినటువంటి ఈ యొక్క నృత్యం, ఎస్ రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంతపూర్ నుంచి అక్తర్ భాషా ఇమాంబాయ్ సరైన ఆన్సర్ పంపించారు. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు కదా సిస్టర్, అది మా చేతుల్లో లేదు కదా. సో మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వెయిట్ చేస్తాను. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేస్వి, ఒక పాట మా కోసం పాడతారా? యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, థ్యాంక్స్ ఎ లాట్. సో తప్పకుండా పాడి ప్రయత్నం చేస్తాను, ఆన్సర్ అయితే ముందు రివీల్ చేస్తున్నాను. భగోరియా అనేటువంటిది బిల్ తెగ యొక్క నృత్యం అన్నమాట. ఇది మధ్యప్రదేశ్ కి సంబంధించింది. సో రైట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి నా నెక్స్ట్ క్వశ్చన్, 10:50 అయిపోయింది కాబట్టి నా లాస్ట్ క్వశ్చన్ అవుతుంది ఇది కూడా. సో విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? సరైన ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. విశ్వసూత్ర ఈ యొక్క కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఎస్, మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, పోకిరి మూవీ నుంచి వింటూ ఆనందించండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేస్వితో పోకిరి మూవీ నుంచి నొప్పి నొప్పి అంటూ, ఎస్ ఆఫ్ కోర్స్ జేస్వి వెళ్ళే టైం కూడా వచ్చింది కాబట్టి కొంచెం ఆ మాత్రం నొప్పి ఉంటుంది. బట్ జోక్స్ అపార్ట్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. మణిశర్మ గారి మ్యాజికల్ మ్యూజిక్ తో పోకిరి మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:55 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగిన ప్రశ్న, విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, ఈరోజు ఉదయాన్నే మీ వాయిస్ వింటే చాలా ఆనందం వేసిందండి. ఇవాళ ప్రసారాలను చాలా ప్రత్యేకంగా మార్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, 90s నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉన్నికృష్ణన్ గారు, అనురాధ శ్రీరామ్ గారి యొక్క ముచ్చట్లు అండ్ వాళ్ళ యొక్క పాటలు, మెరుపు కలలు చిత్రంలో పాడిన ఆ బ్యూటిఫుల్ సాంగ్ మా కోసం ప్లే చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నిరంతర సంగీత లాహిరి ఇలాగే సాగుతూ మాలాంటి శ్రోతలను నిరంతరంగా కొత్త ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుస్లా వేణుగోపాల్ దత్త గారు. సరైన ఆన్సర్ పంపించారు. హాయ్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పీ, నమస్తే. ఎర్రమిల్లి సీతామలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. రాఘవేందర్ రెడ్డి గారు కాకినాడ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే భార్గవి ఫ్రమ్ ECIL రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, హాయ్ జేఎస్పీ గారు ఎలా ఉన్నారు అంటూ ఎంఎస్ దుర్గారావు గారు. మీరు గమనించారా, మెసేజ్ పెట్టే వారిలో ఎక్కువగా ఓ ఆన్సర్ చెప్పేస్తే ఎలా, గమనించారు. అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా జాను గారు సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ విశ్వసూత్ర అనేది దీనికి సంబంధించింది అంటూ పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సరదాల ఆకాశవాణి, మా సంతోషవాణి, హర్విల్లు ప్రోగ్రామ్ జేఎస్పీ గారికి అభినందనలు. గుత్తికొండ రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు పి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్ద ఆంజనేయులు గారు, వీరందరూ కలిపి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం, అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ లాస్ట్ లో మంచి జోష్ఫుల్ పాట ప్లే చేశారు, థ్యాంక్ యూ. అంటే ఇందాక అఖండను మాస్ బిర్యానీ జోష్ఫుల్ సాంగ్స్ కాదా అండి? అయ్యయ్యో, రాజేష్ గారు హిందుపూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిద్దా, థ్యాంక్స్ అలాట్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడన నుంచి సరైన సమాధానం పంపించారు. ఒక పాట మా కోసం పాడండి, పాడతాను. పుట్టపాక నుంచి

మోపిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, మల్లికార్జున్, అభిరామ్, కేశవనగర్ వీరందరూ కలిపి సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు, టైలర్ రమేష్ గారు సరైన సమాధానం అందించారు. అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శివ శ్రీపణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. సో వీరందరూ కలిపి సరైన సమాధానాలు పంపించారు. వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. నాగప్రసాద్ గారు, విజయజ్యోతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో మీ పేరు పంపించండి, మీ డీటెయిల్స్ కూడా. ఫైనల్లీ నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. చేనేత కార్మికులకి సంబంధించిన, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, భారతీయ చేనేతలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు వస్త్ర మంత్రిత్వ శాఖ విశ్వసూత్రం అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే కార్యక్రమం అన్నమాట. సో చేనేత కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జయహో అనాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఫైనల్లీ లాస్ట్ మెసేజ్, అమర్నాథ మెహబూబా బాషా గుట్టపాలెం గ్రామం నుంచి, కరికిరి మండలం అన్నమయ్య జిల్లా నుంచి వస్త్ర రంగానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్. మరి 10:59 దాటి 30 సెకండ్లు అయిపోయింది, పాట పాడే టైం కూడా లేదు. బట్ ఎనీవేస్ ఒక చిన్న లైన్ హమ్ చేస్తాను. ఓకే, హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ నా చెలియ, ఐ లవ్ యూ అందోయ్ హాయ్.

నైన్టీ సాంగ్స్ తో ఈరోజు అంతా చాలా నాస్టాలజిక్ గా ఇంట్రెస్టింగ్ గా గడిచిపోయింది కదా. సో నేను కూడా అదే ఫీల్ తో హ్యాపీగా మరొక రోజు బోలెడన్ని విషయాలతో మీ అందరినీ కలుస్తాను, మంచి మంచి మాటలు మాట్లాడతాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై షో. అంటిల్ దెన్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. దిస్ ఇస్ యువర్ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు విదేశాంగ శాఖ ఉప మంత్రి సిసిలియో చుంగ్తో మంత్రి నారా లోకేష్ సియోల్లో సమావేశమయ్యారు. భారత్లో ఆంధ్రప్రదేశ్ను అత్యంత స్థిరమైన నమ్మకమైన కేంద్రంగా చూసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతి పత్రం సమర్పించారు. రాష్టంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. వివిధ పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో 30 సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విధానం ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలియజేశారు. దేశీయ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 77,552 వద్ద కొనసాగగా నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 24,054 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.55గా ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గుడ్ మార్నింగ్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, రక్షిత సురేష్ పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ గీతం. ఇది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో పెద్ద మూవీ నుంచి.

మా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం. మరి ఈరోజు నిజంగా ఒక స్పెషల్ ఉందన్నమాట సినిమా కబుర్లో. ఏంటా స్పెషల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది, అంత స్పెషల్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో మరి సౌత్ ఇండియన్ సినిమా చరిత్రను తిరగవేస్తే కొందరి పేర్లు దర్శకులుగా మాత్రమే కాదు ఒక శకాన్నే మార్చేసిన సృష్టికర్తలుగా మనకు కనిపిస్తారు. 70s సినిమా అంటే కేవలం భారీ స్టూడియోస్లో సెట్టింగ్స్ మధ్య మాత్రమే తీసేవాళ్ళు. 4 గోడల మధ్య బందీగా ఉన్న ఆ కెమెరాను తీసుకొచ్చి పచ్చని పొలాలను, పల్లెటూరిని, పల్లె వాతావరణంలో ఆ మట్టి వాసనను మన వెండి తెరకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ప్రేమను కవిత్వంగా, ప్రకృతిని పాత్రగా మలచిన ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. సాధారణ పెట్రోల్ బంక్ కుర్రాడిగా మొదలై ఏకంగా 6 జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగారు. గెస్ట్ చేస్తూ ఉండండి, మాట్లాడుకుందాం ఈరోజు ఆ గొప్ప వ్యక్తి గురించి, ఆయన దర్శకత్వం వచ్చిన వహించినటువంటి సినిమాల గురించి ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

11 hours 14 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరందరూ గెస్ చేసింది కరెక్టే, ఆయనే లెజెండరీ డైరెక్టర్ భారతి రాజాగారు. సాధారణంగా సినిమాలు ఎలా ఉంటాయంటే స్టోరీలో ఒక సమస్య, దానికి ఒక సొల్యూషన్, అండ్ ఫైనల్లీ హీరో హీరోయిన్ కలుస్తారా లేదా. మన సినిమాల్లో ఫార్ములా ఇదే కదా. అయితే హీరో హీరోయిన్ కలుస్తారా లేదా అన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలి అనుకున్నారు భారతీరాజా. అయితే ఆయన చెప్పిన కథ విన్న చాలామంది ఆశ్చర్యపోయారట. ఇదెక్కడి క్లైమాక్స్ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ కథలో వైవిధ్యం ఉందని మాత్రం కథ విన్న ప్రతి ఒక్కరూ అంగీకరించారు. ఆ వైవిధ్యాన్ని గుర్తించి ఆయనలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహించిన వారిలో ఒకరు నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను. భారతీరాజా అనగానే మనకి గుర్తొచ్చేది వాస్తవికత. 16 ఏళ్ల వయసు సినిమా ప్రతి ఒక్కళ్ళకి గుర్తుంది కదా. పతినారు వయతినలే భారతీరాజా గారి ఫస్ట్ మూవీ ఇది. అంటే తమిళ్లో చేసిన మూవీ, దాన్నే తెలుగులోకి రీమేక్ చేశారనమాట. అండ్ కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించారు అక్కడ తమిళ్లో. అండ్ తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాలో ఈ సినిమాకి బ్రహ్మరథాన్ని పట్టారనమాట. అంటే కొత్తదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. విలేజ్ అట్మాస్ఫియర్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన విలేజ్ లవ్ స్టోరీస్కి డిఫరెంట్గా ఉంటుంది. హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న క్లైమాక్స్ను ప్రేక్షకుల ఊహకే వదిలేశారు భారతీరాజా. అయితే తెలుగులో ఈ సినిమాను 16 ఏళ్ల వయసు శ్రీదేవి గారితోనే చేశారు కదా. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది తమిళ్కి తెలుగుకి. పల్లెటూరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొచ్చిన సినిమా, అప్పటి వరకు మేకప్లతో ఆర్టిఫిషియల్ సెట్లలో తయారైన సినిమా, భారతీరాజా రాకతో గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించటం స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి తన ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగారు భారతీరాజా. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

11:21:43 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. భారతీరాజా గారి అసలు పేరు చిన్నస్వామి. 4 భాషల దర్శకుల వద్ద పనిచేసిన భారతీరాజా గారికి దర్శకత్వ ప్రతిభ బాగానే ఉంది. సో తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా అద్భుతమైన సినిమాలెన్నో అందించారు. ఆయన 2వ సినిమా కిలక్కే పోగం రైల్, రాధికను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరో సుధాకర్ గారు. సో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. తమిళనాట అంతా కూడా సుధాకర్ గారు స్టార్ హీరో అవ్వడానికి ఈ సినిమా ఒక కారణమని చెప్పొచ్చు. ఇక ఆయన 3rd మూవీ సిగప్పు రోజాకల్. గుర్తొచ్చేసింది కదా, రోజాకల్ అనగానే శ్రీదేవి గారి ఎర్ర గులాబీలో ఈ సినిమా అనమాట. సో కమల్ హాసన్ శ్రీదేవి నటించిన ఈ సినిమా తెలుగులో ఎర్ర గులాబీలు అయితే ఇక్కడ కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పుతియా వార్పుగల్ భాగ్యరాజ్ రతి నటించినటువంటి సినిమా అనమాట. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా

తెలుగులో కొత్త జీవితాలు పేరుతో రీమేక్ చేశారన్నమాట. అక్కడ సుహాసిని గారు తెలుగు చిత్రసీమకు ఈ సినిమాతోనే ఆవిడ పరిచయం అయ్యారు. అప్పటికే ఎన్నో సిల్వర్ జూబ్లీ హిట్స్ చూశారన్నమాట భారతీరాజ గారు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఒక విశేషం, కొత్త జీవితాలు సినిమా పోస్టర్స్పై రజతోత్సవాల చిత్ర దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రం అని ప్రత్యేకంగా ప్రింట్ చేసేవారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎర్ర గులాబీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిద్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
6: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:31:12 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అలైగల్ ఓయివతిలై ఈ చిత్రం ద్వారా రాధను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. సో భారతీ రాజా గారు ఇదే సినిమాను తెలుగులో సీతాకోకచిలుకగా రీమేక్ చేశారు. అక్కడ ముచ్చట్ల అరుణను ఇంట్రడ్యూస్ చేశారు. హీరో కార్తీక్ కు ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది కదా. సీతాకోకచిలుక ఈ సినిమా నుంచి మనం ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మరిన్ని విజువల్ మనం మాట్లాడుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వింటూ స్ట్రేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆత్మ బంధువు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఆత్రేయ గీతం ఇది. 11:43 లో ఉంది, వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3 వక్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

అండ్ ఆ తర్వాత భారతీరాజా గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో జమదగ్ని, మెగాస్టార్ చిరంజీవి గారితో ఆరాధన రూపొందించారు. బాపు దర్శకత్వంలో తూర్పు వెళ్లే రైలు, ఆ తర్వాత శివాజీ గణేష్ గారితో రాధగారి కాంబినేషన్లో ముదల్ మర్యాదే. ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. అదే మన తెలుగులో ఆత్మబంధువుగా అనువాదం చేశారు. ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. అండ్ ఆ తర్వాత మన్వాసనే తెలుగులో మంగమ్మ గారి మనవడిగా రూపొందింది. ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. భాగ్యరాజ్ అందించినటువంటి ఒరు ఖైదీయన్ డైరీ స్టోరీతో భారతీరాజా తీసిన సినిమా కూడా అంతే సక్సెస్ సాధించింది. కమల్ నటించిన ఈ సినిమా తెలుగులో ఖైదీ వేటగా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. మరి ఇదే సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా, ఆఖరి రాస్తాగా తీసి విజయం సాధించారు.

రైట్ నో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మంగమ్మ గారి మనవడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

జమదగ్ని. ఈ చిత్రం నుంచి మనో జానకి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సాహితీ సాహిత్యాన్ని సమకూర్చారు ఈ పాటకు. లెవెనాస్ 54:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. భారతీ రాజా గారికి మరొక టాలెంట్ కూడా ఉంది. వెండి తెరపై నటుడిగా కూడా ఆయన అలరించారు. తిరు మహారాజా సినిమాలో కీ రోల్ ని పోషించారు. చివరిసారిగా మోహన్ లాల్ మూవీలో కనిపించారనమాట. అండ్ ఆయన నటించిన మరొక సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది, అదే పులవర్. ప్రేమ, ఉమ్మడి కుటుంబం, సామాజిక సమస్యలు, సున్నితమైన మానవ సంబంధాలు ఆయన సినిమాల్లో చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన సినిమాలతో ఎందరికో సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోయిన్స్ ని న్యాచురల్ గా చూపించటం భారతీరాజా స్పెషాలిటీ. దీని వెనుక ఒక కారణం ఉందని చెప్తారాయన. నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటే ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెలోనే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు, ప్రకృతి కాంత. ఆమె అందానికి నేను ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా అంటూ పల్లెలపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు భారతీరాజా. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమాలో పల్లె అందాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆయన తీసిన అద్భుతాలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన ప్రతిభను దేశం మొత్తం గుర్తించింది. భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దక్షిణాది దర్శకుల టాప్ లిస్టులో ఖచ్చితంగా ఉండే పేరు భారతీరాజా గారిది. ఇవి ఈనాటి సినిమా కబుర్లు. బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. సో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం మీకోసం ప్లే చేస్తున్నాను. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఆరాధన చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కామ్చాన్ కాంగ్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యువతను భవిష్యత్తుకు సిద్దమయ్యే డీప్ టెక్ వర్క్ ఫోర్స్గా తయారు చేయడానికి కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామసభలు రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గత వారం నుంచి ఇప్పటి వరకు 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలు నిన్న వెల్లడించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విధానం ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలియజేశారు. వివిధ పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో నిన్న ప్రకటించింది. సాంస్కృతిక వారసత్వమే భారత్ ఇండోనేషియాలను కలిపి ఉంచుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో కలిసి ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ను సందర్శించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సో మరి ఈ రోజు కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం సిద్ధంగా ఉంది.
1: ఏంటంటే, రోడ్లపై శాంతి భద్రతను కాపాడడానికే కదా ట్రాఫిక్ రూల్స్ అనేవి రూపొందించారు. మరి ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్ళని ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రపంచంలో ప్రతి చోట మాత్రం ఇలా జరగదండి. కొన్ని దేశాలు ట్రాఫిక్ నియమాల పరంగా చాలా చాలా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. మరి ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని సంవత్సరాలుగా ఈ కఠినమైనటువంటి ట్రాఫిక్ నియమాలను కలిగి ఉన్నాయి. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లయితే జరిమానా వేస్తారు. కొన్ని నిబంధనలు ఉల్లంఘిస్తే 1-2 రోజుల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా ఎంత ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, అంత కఠినంగా ఉంటాయన్నమాట. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై. మీకు తెలుసా, రైట్ నౌ మీకోసం మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రే హో.
2: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
1: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
2: సచ్?
1: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావో యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
2: సమజ్ గయా.

12 hours 11 minutes 20 seconds లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఆస్ట్రేలియాలో సీట్ బెల్ట్ ధరించడం అనేది ఒక చట్టం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో 18,000 వరకు జరిమానా ఉంటుంది తెలుసా. అండ్ ఇక్కడి అథారిటీస్ దీన్ని కేవలం శిక్షగా పరిగణించరు, ప్రాణాలను కాపాడే మార్గంగా భావిస్తారు. అ వే టు సేవ్ లైవ్స్. వాళ్ల మెసేజ్ చాలా క్లియర్గా ఉంటుంది, రోడ్డుపై మీ భద్రతకు ఎటువంటి హాని జరగదు అని. ఇక నార్వేలో స్పీడ్ లిమిట్ అనేది చాలా కఠినంగా అమలు చేస్తారు తెలుసా. అంటే నిర్దేశించిన పరిమితిని మించి గనక వెహికల్ని నడిపితే 18 రోజుల వరకు జైలు శిక్ష అనేది ఖచ్చితంగా విధిస్తారనమాట. ఎంత వేగంగా అంటే ఎంత స్పీడ్గా వాహనం నడిపితే శిక్ష అంత కఠినంగా ఉంటుందట. మరి దీని కారణంగా రోడ్డు ప్రమాదాల రేట్స్లో నార్వే ప్రపంచంలోనే అతి తక్కువ రోడ్డు ప్రమాదాల రేటులో ఒకటిగా ఉందన్నమాట. ఇంకా తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు మన ట్రాఫిక్ రూల్స్ గురించి. సో బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, నా మనసిస్తారా. ఈ చిత్రానికి రాజేష్ సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రే హో.
2: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
1: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
2: సచ్?
1: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావో యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
2: సమజ్ గయా.
3: మరి ప్రపంచంలో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆస్ట్రేలియా, నార్వే, వీటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అమెరికా విషయానికి వస్తే, కార్స్ లో పిల్లల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు. దేశవ్యాప్తంగా పిల్లల కోసం ప్రత్యేక భద్రతా సీట్ల నియమాలు చాలా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైనా గనక ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్ళు పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాలి, సోషల్ సర్వీస్ చేయాలి, భద్రతా తరగతులు అంటే సేఫ్టీ క్లాసెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అక్కడ పిల్లల జీవితాల్ని ఎంత విలువైనదిగా పరిగణిస్తారో ఇది మనకి చూపిస్తుంది. ఇక యూకేలో డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ టచ్ చేయడం కూడా తీవ్రమైన నేరం కొన్ని సందర్భాల్లో. అండ్ అలాగే హ్యాండ్స్ ఫ్రీ పరికరం లేకుండా ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడితే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో 21,000 వరకు ఫైన్ విధిస్తారు. మీ డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఒక 6 పాయింట్లు కూడా తీసేస్తారు. మీ జీవితం కంటే ఏ కాల్, ఏ మెసేజ్ విలువైంది కాదు అని అక్కడి ప్రభుత్వం నమ్మకం అన్నమాట. అంతే కదా,

మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ 100% లవ్ చిత్రానికి అడ్నాన్ సామీ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
2: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో నయి తాకత్ మిలేగి. హమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఆర్ మెయింటెనెన్స్ మే భీ మిల్కర్ ఆగే బఢేంగే. ఫ్రెండ్స్, ఆజ్ హమ్నే కై క్షేత్రీయ ఏవం అంతరాష్ట్రీయ ముద్దో పర్ భీ విస్తార్ పూర్వక్ చర్చా కీ.
1: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
2: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ తయారు కర్ రహే. భారత్ నే 2030 తక్ 500 GW రిన్యూబల్ ఎనర్జీ ఆర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 GW న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
1: మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ AUD

0: defence and security cooperation to deepen our practical partnership.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాలు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్నా అని భావించేలా రాబోయే తరాలకి సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈరోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ

0: చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పుత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మజిలీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ కదా, చిన్మయి పాడినటువంటి చైతన్య ప్రసాద్ గీతం ఇది. గోపీసుందర్ మ్యూజిక్ లో విన్నారు. 12 hours 44 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా ట్రాఫిక్ రూల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటాయి అనే విషయంలో. సో క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందిన దేశం సింగపూర్. అక్కడి పోలీసులు అతివేగం, రాంగ్ సైడ్ పార్కింగ్లపై ఎక్కువ నిఘా ఉంచుతారంట. అండ్ ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి, సో భయంతో ప్రజలు తప్పు చేయరు. అండ్ సింగపూర్ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా పరిగణించబడడానికి ఇదే కారణం. అక్కడ ఉన్న ఒక జనరల్ రూల్ ఏంటంటే, మీరు చట్టం పరిధిలో ఉంటే మీరు బెస్ట్ పొజిషన్లో ఉంటారని. యూకే, జపాన్ దేశాల్లో వర్షాకాలంలో రోడ్లపై కార్లు నడిపేటప్పుడు రోడ్డు మీద నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కానీ బురద కానీ నడిచి వెళ్లే వాళ్లపై పడేలాగా స్పీడ్గా వెళ్లటం అనేది నేరం. దీనికి కూడా భారీ జరిమానాలు ఉంటాయన్నమాట, అంతే కదా. సో థాయిలాండ్లో అయితే ఇంకొక విషయం ఉంది, షర్ట్ లేకుండా బనియన్తో డ్రైవ్ చేయకూడదు. స్పెయిన్లో డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు సరైన షూ కానీ లేదంటే చెప్పులు కానీ వేసుకోవాలన్నమాట. ఇన్ కేసు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ లేకుండా డ్రైవ్ చేస్తే జరిమానా పడుతుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ దృష్టి మరల్చేలా కారు అద్దాలకి బొమ్మలు కానీ ఇంకేదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇలాంటి వస్తువులు ఏవి కూడా వేలాడదీయకూడదు. అండ్ ఇంకా స్విట్జర్లాండ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు ప్రశాంతతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. కాబట్టి అక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి శబ్దం వచ్చేలాగా హారన్ వేయటం, వెహికల్ డోర్స్ వేయటం ఇలాంటివి చేయకూడదు. సాధారణంగా మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటం ఇలాంటివి మాత్రమే కదా మనకి ఎక్కువగా తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా ప్రపంచంలో ఎన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో. అయినా మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, ఇంటి దగ్గర మన కుటుంబం వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ మన కుటుంబానికి శాపం కాకూడదు కదా. మరి ట్రాఫిక్ రూల్స్ మన కోసం, మన ఫ్యామిలీ కోసం తప్పకుండా పాటిద్దాం. ఏమంటారు? ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నౌ మీకోసం జర్నీ మూవీ నుంచి సత్యహరిణి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది సాహితీ గీతం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కాంచాన్ కాంగ్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతి పత్రం సమర్పించారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫార్ ఆల్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి అధికమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. హుర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాఫ్ట్ టెస్ట్ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో నిన్న ప్రకటించింది. భూ వాతావరణంలో క్యాప్సూల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థల్లో పారాచూట్ వ్యవస్థ ఒకటి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

యస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:03:40 లో ఉంది విబి క్లాక్. ధీరాలోకి వచ్చేసాం కదా. మహిళల్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన మోస్ట్ కామన్ ప్రాబ్లం పిసిఓడి. అదే మనకి పీసీఓఎస్ గా మారింది. ప్రతి 8 మందిలో ఒకళ్ళకి ఇది సాధారణ సమస్యగా మారుతోంది. అయితే పీసీఓఎస్ సమస్య కేవలం ఫర్టిలిటీ పైన మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర వ్యవస్థల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ వాళ్ళ హెల్త్ని దెబ్బతీస్తుందన్నమాట. సో ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి మహిళలు ఏం తినాలో, ఏం తినకూడదో గైనకాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. రైట్ నౌ మీకోసం సిద్ శ్రీరామ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వకీల్ సాబ్. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సెగా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, సునీత పాడినటువంటి శ్రీమణి గీతం, జోష్వా శ్రీధర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 1:13:51 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. సో మరి ఉమెన్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దట్ టు పీసీఓఎస్ గురించి, పాలీ ఎండోక్రైన్ మెటాబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్. ముందుగా అండాశయంలో సమస్య స్టార్ట్ అయ్యి సరిగా ఎగ్ రిలీజ్ కాకపోవడం, మెన్స్ట్రుయేషన్లో చేంజెస్, మెన్స్ట్రుయల్ సైకిల్ డిలే అవ్వటం, అలా కొన్నాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులకి అది దారితీస్తుందన్నమాట. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి బయటపడి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పీసీఓఎస్ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదని, కొన్నిటిని ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ మహిళలు కొన్ని ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలి, లేదంటే ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఓకేనా, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం అదూర్స్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ రీటా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంగ్చన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూమర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య ఉమ్మడి పరిశోధన, అభివృద్దికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 95% మంది రైతులకు చెల్లింపులు చేశామని మనోహర్ చెప్పారు. గోనె సంచులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఈ ఖరీఫ్ పంటకాలం నుండి రైతు సేవా కేంద్రాల్లోనే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న

0: 20 రకాల పథకాల ద్వారా కొత్త వారికి రుణాలు ఇవ్వడం కోసం ఈ రుణ మేళాను నరసరావుపేటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని సూర్యగర్ రుణాలు అందచేయనున్నామని శ్రీకృష్ణదేవరాయలు వివరిస్తూ,
1: పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతా ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. సత్తెనపల్లిలో ఒకటి, అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. 7 గ్రామాలు తీసుకుని ఆ గ్రామంలో స్వయం సూర్యగారు ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసిపోతా ఉన్నాం. మల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పింది.
0: బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉపాధ్యాయులను నియమించి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను సిద్దం చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుండి పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని మంత్రి వివరిస్తూ,
2: రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో సిఆర్డి ఆఫీసులో ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు, గుంటలు లేని రోడ్ వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్ గా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయటం, 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్ తో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్ గా ప్రజలకు ఉపయోగపడుతుంది.
0: విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై వారికి స్పష్టత ఇచ్చారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్యవర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట, ముంచింగుండ్పట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ యుద్ద ప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ది పనులు, పీఎం పోషణ్ అమలుపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ది చేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సామాగ్రి తదితర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పాఠశాలల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేటి ఆధునిక కాలంలో మార్నింగ్ నిద్ర లేవగానే ఫోన్ చూడకపోతే మాక్సిమం ఎవరికి కూడా ఆ రోజు స్టార్ట్ అవ్వదు కదా. అంటే దీనివల్ల ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేది తెలియకుండానే ఈ పని చేసేస్తూ ఉంటారు చాలా మంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, పీసీఓఎస్ బాధితులు మార్నింగ్ స్మార్ట్ ఫోన్ స్క్రోలింగ్ కి దూరంగా ఉండాలి. దీని ద్వారా ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మీ శరీరంలో రీప్రొడక్టివ్ సిస్టమ్ పై ప్రభావం పడకుండా ఉంటుందన్నమాట. సో ఈ సమస్య కూడా కంట్రోల్లో ఉంటుందట. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా రోజువారీ పనులు స్టార్ట్ చేయక ముందు చాలా మందికి ఏంటంటే టీ, కాఫీ ఇలాంటివి తాగే అలవాటు ఉంటుంది. సో అలా అస్సలు తాగకూడదు అనమాట. ఇవి తాగకుండా ఉండలేరు కొంతమంది, కానీ పరగడుపున తాగటం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ ఇలాంటి సమస్యలు తలెత్తుతాయట. సో పీసీఓఎస్ ఉన్నవాళ్లు ఖాళీ కడుపుతో టీ, కాఫీ వంటివి తాగకూడదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఇది. గీతాంజలి మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1:36:57 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలు ముఖ్యంగా ఈ పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్లు బ్రేక్ఫాస్ట్లో సరైన మోతాదులో పోషకాహారం ఉండేలాగా చూసుకోవాలి. బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఇలాంటి ఐటమ్స్ అంటే మైదాతో చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అండ్ వీటికి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్లు, విటమిన్లు, హెల్దీ ఫ్యాట్ పుష్కలంగా ఉండేలాగా చూసుకుంటూ ఆ టిఫిన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు పండ్ల రసాలు రోజు తాగడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపైనా సరే ఎండలో కూర్చోకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందట. ఎలా ఉండకూడదో తెలుసుకున్నాం కదా, మరి ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం సుకుమారుడు చిత్రానికి శ్రేయా ఘోషాల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ లిరిక్స్ కదా, బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు. 1 hour 42 minutes 48 seconds లో ఉంది వివి గ్లోక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మార్నింగ్ లేవగానే 2 glasses of water తాగాలి. దీనివల్ల ఏంటంటే ఇంటెస్టైనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. తర్వాత శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు ఉదయాన్నే 10 నిమిషాలు కానీ లేదా 15 నిమిషాలు కానీ, ఇలా అంటే ఈ వ్యాయామం చేసిన తర్వాత ఈ 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు తర్వాత బయట వాతావరణంలో కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేసిన వెంటనే చక్కగా 10-15 నిమిషాల పాటు బయట వాతావరణంలో నడవండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, రోజంతా కూడా ఒత్తిడిని తట్టుకునేలాగా చేస్తుంది అనమాట. అండ్ ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపు అయినా సరే ఎండలో నిలబడాలి. అంటే మార్నింగ్ అయితే ఇంకా బెస్ట్ అనమాట. దీనివల్ల ఏంటి, విటమిన్ డి అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇది పీసీఓఎస్ సమస్యను నివారించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రోజు ఏదో ఒక 2 రకాల ఫ్రూట్స్ అనేవి మీ డైట్లో యాడ్ చేసుకోండి. సపోజ్ ఈరోజు జాంకాయ యాపిల్ తింటే ఇంకొక రోజు ఇంకొక 2 అనమాట. అట్లా 2 రకాల ఫ్రూట్స్ అనేవి మార్చుకుంటూ ఉండండి మీ అవైలబిలిటీని బట్టి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, జంక్ ఫుడ్ వీటికి దూరంగా ఉంటూ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మహిళలు

ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే కదా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ధీరాలో మరి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కదా. అలాగే మన కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అందించిన స్కీమ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ సారు చరు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి గీతం ఇది, డిఎస్పీ పాడారు అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మేడ్ ఫర్ ఈచ్ అదర్ బ్యూటిఫుల్ ట్రాక్ కదా. 1 hour 49 minutes 29 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మన కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అందించిన స్కీమ్ గురించి కూడా మాట్లాడతానని చెప్పాను కదా, 12 years ఆఫ్ గవర్నమెంట్ లో. మాతృత్వ సమయంలో మన ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది కదా. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణీలకు నగదు సాయం అందిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడానికి, మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి ఈ డబ్బు బాగా ఉపయోగపడుతుంది. శిశు మరణాల రేటు తగ్గించడంలో, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యవంతమైన మహిళలే ఆరోగ్యవంతమైన సమాజానికి మూలం అని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ప్రతి ఇల్లాలు గౌరవంగా ఆరోగ్యంగా జీవించాలని ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ నుంచి మహిళలకు విముక్తి లభించింది. అలాగే పీఎం యోజన కింద మంజూరయ్యే ఇళ్లను మహిళల పేర్ల మీదుగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో మహిళలకు ఆస్తి హక్కు, సామాజిక భద్రత లభిస్తున్నాయి. సొంత ఇల్లు అనే కల నెరవేరడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. పీఎంయువై సైట్ ద్వారా ఇది అప్లై చేసుకోవచ్చు. అది మ్యాటర్. వన్ అవర్ 51 minutes లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ధీరాని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అండ్ అలాగే 2 o'clock అయితే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ విన్న తర్వాత మనం మళ్ళీ 2:30 సందర్లో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయండి 8662488 14 ఈ నంబర్ కి మీ పేరుతో పాటుగా. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి చూసేద్దాం. ఫస్ట్ మెసేజ్ మనకి, హాయ్ జ్యోతి గారు, స్వర్గీయ భారతీ రాజా గారి సినిమా కబుర్లు చాలా బాగున్నాయంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మీకు తెలుసా విన్నాను, విదేశాల్లో అమలు చేస్తున్నటువంటి రహదారి నియమాల గురించి అండ్ అవి

పాజిటివ్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మ్యామ్, నేను సింగపూర్ వెళ్ళొచ్చాను, అయితే మీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసు అక్కడ. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి. అండ్ ఎలా ఉన్నారక్క అంటూ పరూషానా మీ పేరు, ఓకే మీ యాంకరింగ్ బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ నెక్స్ట్ సందేశ్ అందరికి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాజోల్ నుండి బోరెల్లి జయన్న, అండ్ అలాగే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అండ్ కంచి నుంచి పద్మ భవ్య చింటూ శేఖర్ మెసేజ్ చేశారు. అండ్ శ్రీధర్ రావు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సందేశ్ అందరికి వెల్కమ్ అంటూ మెసేజ్ వచ్చింది, బట్ పేరు లేదు, మీ పేరుతో పాటుగా మెసేజ్ పంపించండి. శివ, శ్రీఫణి, బాలసుబ్రహ్మణ్యం, హేమలత దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ జాన్సన్ విజయవాడ నుండి, అండ్ అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు. కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి. అండ్ అనంతపురం మస్తాన్ బాషా మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి సందేశ్ అందులో ఫస్ట్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి మీకోసం. వండర్ఫుల్ మూవీ అండి ఇది. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ప్రతీది కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ ఒక చిన్న డైలాగ్ చెప్తాను, అది ఎవరు చెప్పారు అండ్ ఏ సినిమా, ఆ హీరోయిన్ ఎవరు అనేది గెస్ చేయండి. అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని ఒక హీరోయిన్ చెప్తారు. చిన్న ఆ చిన్న డైలాగ్లోనే ఆవిడ చాలా ఎమోషన్స్ పండించారనమాట. సో చాలా వండర్ఫుల్ మూవీ. అండ్ ఇందులో చాలా డైలాగ్స్ ఉంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకటమే అదృష్టం. అలాంటిది నాకు 20 ఏళ్ల ప్రేమ దొరికింది. ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా దీని గురించి. బిఫోర్ దట్ ఆన్సర్ గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం డాడీ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

అవర్స్ 42:57 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను నేను, అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని చెప్తారనమాట. సో ఒక ఫేమస్ బయోపిక్ మూవీ క్లూ కూడా ఇచ్చేసాను. సో చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎక్కడ నుంచి వచ్చింది, పెడన జగానందర కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్, అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్, అండ్ శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్, అండ్ స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, మహానటి. సో రైట్ ఆన్సర్ అనమాట. అండ్ శివ శ్రీఫణి దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ అలంకార ఓకే చాపరాల అరుణ మెసేజ్ చేశారు అక్కడ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ సునీల్ కృష్ణ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అనంతపూర్ అక్తర్ ఇమాంబి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్, నూనె నుండి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, నంద్యాల నుండి పరుష జై జానకి నాయక కాదు కదా రాంగ్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, కొల్లిపల్లి నుండి మల్లిక.

రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు ఇంకా రాలేదు బట్ ఆన్సర్ అయితే మాత్రం వచ్చేసింది. నెల్లూరు నుండి జ్యోతియా, ఓకే. అండ్ అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి జయన్న. కథ ప్రేమ లాంటిది, మనకు కావలసినప్పుడు దానికి కావలసినప్పుడు మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది అంటూ సాయి మాధవ్ బుర్రగారు చాలా చక్కగా రాశారు ఇందులోని సంభాషణలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ టీవీ సుబ్బారావు, ఓకే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ టీవీ సుబ్బారావు శ్రీదేవి ఎక్కడ నుండి అండి ఇది, ఓకే, అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇంకెవరండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి, మీ పేరు నేను చదివేశాను. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, సో మహారెడ్డి మూవీలో కీర్తి సురేష్ చెప్తారనమాట. అండ్ ఇందులో అన్ని సంభాషణలన్నీ కూడా చాలా బాగుంటాయి. మనలాంటి ప్రేమ అందరికీ దొరకదు అని చెప్తారనమాట హీరో. సో మరి అలాంటి ప్రేమ కూడా చూసారా ఎలా అయిపోతుందో, సో అది మ్యాటర్. ఎనీవే మహానటి మూవీ నుంచి అయితే మనం చక్కగా సంభాషణని గుర్తు చేసుకున్నాం. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడిలో.

కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా వాటి మీనింగ్ చాలా మందికి తెలియదు. కొన్ని చూస్తే ఏంటంటే, సపోజ్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ని పంపిస్తారో లేదో చూస్తాను. బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా దీనికి ఎవరెవరు ఎన్ని రకాల ఆన్సర్స్ పంపిస్తారో చూస్తాను. వాట్ డస్ బ్రేక్ ద ఐస్ మీన్? బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి గెస్ చేయండి. మీ పేరుని, ఆన్సర్ని 8662488814 ఈ నెంబర్కి మీరు పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీకోసం మహానటి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

పాస్ 53:32 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి అన్నాను. సో చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇందాకటి క్వశ్చన్ కి కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అనుకున్నా ఇలాంటి ఆన్సరే వస్తుందని అనుకున్నాను. శ్రీ విశాఖపట్నం నుండి ఐస్ ని పగల కొట్టాలట, సూపర్ అసలు. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పులరాజు రైట్ ఆన్సర్ అండి, బాగా గెస్ చేశారు మీరు మొత్తానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ ముందు చూపంట శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు కాదు కదా, జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రెబ్బవరం విలేజ్ నుండి అమీదా బేగం, రజియా హసీఫా బిడియమ్మ అంటే ఏంటండి, ఓకే అది రాంగ్ ఆన్సర్ ఎనీవే. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుండి ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మంచు విచ్చిన్నం అంట, రాజేష్ అంబిక ప్రేమ్జాయి వరుణ్ ఆదమ్ సోలపూర్ మహారాష్ట్ర నుండి మెసేజ్ చేశారు, గూగుల్లో సెర్చ్ చేశారనమాట మీరు అందుకే ఆన్సర్ వచ్చింది. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ అలాగే అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి అయ్యో మీరు కూడానా కాదు కదా.

టైలర్ కిరణ్ కుమారి టైలర్ అంటూ మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, ఫస్ట్ స్టెప్ వేయడం అంటూ మెసేజ్ చేశారు. ఇంతకీ అది రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కాదండి మంచుగడ్డని పగలగొట్టడం కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ప్రశ్న డిఫికల్ట్గా ఉంది అయినా కూడా ఆన్సర్ ట్రై చేస్తున్నాను అంటూ మెసేజ్ చేశారు. సెకండ్ పంపించింది రైట్ ఆన్సర్, ఫస్ట్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ మొగ మండలం కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నీలనాయక్ మేనక మెసేజ్ చేశారండి, రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి కైండ్ ఆఫ్ గేమ్ అంటున్నారు, కాదు సంభాషణ. ఎస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ ఇంకొకసారి అంటున్నారు, ఆల్రెడీ ఆన్సర్ అందరూ చెప్పేశారు కదా, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఏంటి అంటే బ్రేక్ ద ఐస్ అనే ప్రశ్న ఇచ్చాను కదా, దానికి అర్థం ఐస్ని పగలగొట్టడం కాదండి. ఇన్ కేస్ ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తుల మధ్యన ఒక అది అలాగే ఉండిపోకుండా ఉండడానికి ఒక కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయాలి అంటారు. అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు చెప్పేదన్నమాట. సో టు బ్రేక్ ద ఐస్ అంటే అది అర్థం.

విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా పనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కామ్చాన్ కాంగ్తో సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్దిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధా సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దండంగి, రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై ఉధృతంగా ప్రవాహం ఉండటంతో వాహనాల రాకపాకలు నిలిచిపోయాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమే ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ పెళ్లి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ ఎనర్జెటిక్ సాంగ్ విన్నాం కదా, మనో చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్న తర్వాత 3 hours 7 minutes 12 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సక్సెస్ఫుల్ గా మనం 2 questions అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇందాక అన్నాను కదా బ్రేక్ ద ఐస్ కి సంబంధించి ఏంటి మీనింగ్ అని, అంటే ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని, అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆ అట్మాస్ఫియర్ అనేది మార్చేసి చక్కగా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ఈ వర్డ్ యూస్ చేస్తారనమాట, లెట్స్ బ్రేక్ ద ఐస్ అనేది. సో చాలా మంది అయితే చక్కగా మంచు విచ్చిన్నమని, రాయిని పగలగొట్టడం అని రకరకాల మెసేజెస్ అయితే మనకు వచ్చినాయి. ఎనీవే ఈరోజు ఒక కొత్త పదాన్ని తెలుసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ థర్డ్ క్వశ్చన్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకా మెసేజెస్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, మొత్తానికి నేనైతే ఆన్సర్ చెప్పేశాను, మీరు కష్టపడ్డారు ఆన్సర్ కోసం. అండ్ నెక్స్ట్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ డాన్స్ ఫామ్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి? గెస్ట్ చేయండి, రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి? ఇండియన్ డాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. రైట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి. మీ పేరుని ఆన్సర్ని పంపించండి, ఓకేనా? మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది. సిటీ మార్ సాంగ్ ప్లే చేస్తున్నాను దువాడ జగన్నాథం మూవీ నుంచి. జస్ప్రీత్ జాజ్ రీటా పాడినటువంటి బాలాజీ గీతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

3:14:50 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఇండియన్ డాన్స్ ఫామ్స్ కి సంబంధించిన ప్రశ్న

ఒకటి ఇచ్చాను, ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ సెకండ్ రైట్ ఆన్సర్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ. అండ్ అలాగే పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. రాజోలి నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుండి, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా కొడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు. భువనేశ్వరి రాంగ్ ఆన్సర్ అది. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలియ్య ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, రామ కార్తీక, వెనెలవల్లి రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. నూనె నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఇమానిని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. ఉరవకు నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జి రవి వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవకొండ మండలం కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో ఆవిడ అంటే ఇంటర్నేషనల్గా కృషి చేశారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి క్లాసికల్ డాన్స్కి ప్రసిద్ధి చెంది, నేను చెప్పిందే ఇండియన్ క్లాసికల్ డాన్స్ అని, అందులో ఏంటి ఆ డాన్స్ ఏంటి. యాక్చువల్గా మొన్న మనం ఒకరోజు మార్నింగ్ ట్రాన్స్మిషన్ నేను చెప్పాను కూడా డాన్స్ ఫామ్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి చెప్పినప్పుడు ఈ డాన్స్ ఫామ్స్ చెప్పాను నేను ఆల్రెడీ. సో చూద్దాం ఎవరు అనేది. ఇంకా గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పేడెన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి మస్తాన్ బాషా జాను రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మనకి ఇంతకుముందు ఆదోని నుండి ఇంకొక లిజనర్ కూడా ఉండేవాళ్ళండి, కంటిన్యూస్గా మనకి ఎప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాంలో చక్కగా ఫాలో అయ్యేవారు ఆదోని నుండి, రాజేశ్వరి బాయ్ ఐ థింక్. ఓకే అనంతపురం నుండి అక్తర్ ఇమాంబీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అన్ని ఇవి. ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే భరతనాట్యం, రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి చెందారని చెప్పి అడిగాను కదా, భరతనాట్యం ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, గెట్ రెడీ. నేను ఒక మ్యూజిక్ బిట్ అంటే ఒక సినిమాకి సంబంధించిన బిట్ అయితే నేను ప్లే చేస్తాను, అది ఏ సినిమా ఎవరా హీరో అనేది మీరు గెస్ చేయాలి, ఓకేనా?

సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. అసలు ఆ మ్యూజిక్ గానీ అండ్ యాక్టింగ్ గానీ రేంజ్ లో ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ అనాలి, యాక్టింగ్ ఏనైతే అనలేను. అండ్ ఆ పాప గానీ ఆ హీరో గానీ సూపర్, అసలు మై ఫేవరెట్ హీరో. సో గెస్ చేస్తూ ఉండండి ఏంటా మూవీ అనేది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. 8662488144 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేస్తాను.

చూడండి, మీకోసం పౌర్ణమి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, పౌర్ణమి మూవీ నుంచి. 3 hours 25 minutes 29 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సంద్రీ సంద్రీ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్నకు ఎక్కడెక్కడి నుంచి ఆన్సర్స్ వచ్చేసినాయో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక బిట్ వినిపించాను, ఏ మూవీ ఏంటని అడిగాను కదా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సెకండ్ రైట్ ఆన్సర్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. విమానం ఫ్రమ్ రాజేష్ అంబి. విమానం ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ మహారాష్ట్ర నుండి రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుంబు నుండి మాచాని నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి దృశ్యం కాదు కదా. ఓకే, మంగళగిరి నుండి యశోద మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను వినిపించిన ఆ బిట్లోనే హాఫ్ ఆన్సర్ వచ్చేసింది, పాప చెప్తుంది కదా, సారీ. మస్తాన్ బాషా జాను మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ హేమచందన రైట్ ఆన్సర్. అండ్ చిత్తూరు కుప్పం రాళ్ళ బుడుగూరున ఓకే వినోద్ కుమార్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. మెలాన్బి కర్నూలు నుండి బాలాజీ నగర్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుజాత శ్రీనివాస్ శ్రీనివాసరావు ఓకే దొడదేవరపాడు నుండి టైలర్ సుజాత శ్రీనివాసరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపూర్ అక్తర్ ఇమాంబి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ రైట్ ఆన్సర్. అండ్ ముండ్ల దీన్నే ఆచారి టైలర్ తెలీదు అంటున్నారు, నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది మీరు వింటూ ఉండండి. అండ్ సులోచన కరీంనగర్ నుండి ఇందాక ఆన్సర్ భరతనాట్యం గురించి పంపించారనమాట. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. నంద్యాల వర్ష రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోలు నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు ఇందాకటి, బట్ ఇప్పుడు ఆన్సర్ ఏది? ఓకే. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. సో ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటంటే బ్యూటిఫుల్ మూవీ అండ్ ద హ్యాండ్సమ్ హీరో హాయ్ నాన్న ఈ చిత్రం నుంచి అనమాట, నాని యాక్ట్ చేసిన మూవీ. సో మీకోసం ఇప్పుడు సాంగ్ అయితే నేను డెఫినెట్గా ప్లే చేస్తాను ఆ మూవీ నుంచి. బిఫోర్ దట్ ప్రశ్న అడగాలి కదా, మరి నెక్స్ట్ ప్రశ్న కోసం మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో జీకేకి సంబంధించిన ప్రశ్న ఇది, జాగ్రత్తగా వినండి. ఇండియన్ ఇందాక మనం ఆల్రెడీ ఇండియన్ డాన్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. అండ్ ఒక కమ్యూనికేషన్ అంటే గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మాట్లాడేసుకున్నాం. ఒక సినిమా గురించి మాట్లాడేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ జీకేకి వచ్చేసాం అనమాట. లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? ఇంకోసారి రిపీట్ చేస్తాను. నేమ్ ఆఫ్ ది పాన్ ఆర్మీ డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్ launched in January 2026. ఓకేనా, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? రైట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి 8662488144 ఈ నెంబర్కి. మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ ఎంజాయ్ ద సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ హాయ్ నాన్నా.

నిన్నే పెళ్ళాడు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. సౌమ్య పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌతమ్ మ్యూజిక్ లో గ్రీక్ వీరుడు అని బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 3:38 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా చక్కగా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మరి జీకే ప్రశ్న అడిగాను కదా ఒకటి, లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026 ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. చాలా ఆన్సర్స్ అయితే మనకు వచ్చాయండి. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదోన్ నుండి మెసేజ్ చేశారు. అర్థం కాలేదండి ఆన్సర్ అయితే మాత్రం. పెడన రామలక్ష్మి కాలనీ నుండి శివగంగా నరసన్న ఇందకటి ప్రశ్న హాయన అన్న. ఓకే రైట్ ఆన్సర్ అది. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా ఇందకటి ప్రశ్నకి సమాధానం పంపించారు రైట్ ఆన్సర్ని. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. శివ శ్రీఫనీ విలేజ్ దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముళ్ళదిండే ఆచారి టైలర్ సౌత్ ఆఫ్రికా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ మేనేజ్మెంట్ ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ రమేష్. అలాగే నెక్స్ట్ మెసేజ్ డిఎస్ ప్రసాద్ ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే మేడం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి. అండ్ కోనసీమ జిల్లా కుంచనపల్లి నుండి శ్రీనివాసరావు మెసేజ్ చేశారు ఆన్సర్ తెలియదు అని నేను చెప్తాను వింటూ ఉండండి. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి

0: తరో రైట్ గుడ్ ఆఫ్టర్నూన్. అయ్యో మీరు ఆన్సర్ పంపించలేదు ఏంటండి ఇంకా. ఓకే, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి హాయన అన్న అయింది అక్కడ ప్రశ్నకు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి ఉమ్మడ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సౌత్ ఆఫ్రికా అంటూ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు. నేను అడిగింది అసలు ప్రశ్న అది కాదు కదా. ఓకే, ఈరోజు విశ్వంలో ట్రాఫిక్ మీకు తెలుసాలో ట్రాఫిక్ నిబంధనల గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. అలాగే మంచి పాటలు ప్లే చేస్తున్నారు అంటూ ముజఫర్నగర్ నుండి దేవేంద్రబాబు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ నుండి ఇమాంబి అఖ్తర్ జైనాబ్. సౌత్ ఆఫ్రికా ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు నేను అడిగింది ఏంటి, మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడిగాను అనమాట. సో ఎనీవే ఆన్సర్ ఏంటనేది నేనే రివీల్ చేసేస్తాను. డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అండి, డైమ్, డిఐఎంఈ. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్. సో మనం లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కూడా మీకోసం ఒక ఆడియో ప్లే చేస్తున్నాను.
1: వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ, వీడు స్పెషల్ ఆఫీసర్ ఎక్కడ.

0: కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.
1: ఇంతకీ ఆ కట్అవుట్ ఎవరిది గెస్ చేయండి. 8662484814 ఈ నెంబర్కి ఆ కట్అవుట్ ఎవరిది ఏంటి గెస్ చేసి నాకు పంపించేసేయండి. మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ పాడినటువంటి సూపర్ సాంగ్. ఎంజాయ్ లిజనింగ్.

అండ్ రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో అంటే మూవీస్లో కొన్ని సాంగ్స్ అయితే మాత్రం ది బెస్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ వన్ ఆర్ టూ సాంగ్స్ అట్ ఫింగర్ టిప్స్ మీరు చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఈ లిరిక్స్ విషయానికి వస్తే అసలు ఏ ఉన్నాయబ్బా, ఎంత చక్కగా రాశారో కదా. అండ్ ఎవరికైనా కూడా ఇన్స్పైరింగ్గా ఉంది ఈ సాంగ్ అయితే మాత్రం, నాకైతే మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. అండ్ ఈ జనరేషన్ పిల్లలు ఇందులో కరెక్ట్గా వర్డ్స్ అన్నీ కూడా అర్థం చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళలో మంచి చేంజ్ అయితే మాత్రం వస్తుందన్నమాట. ఎంత చక్కటి లిరిక్స్ ఉన్నాయో కదా. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అసలు, నాకు బాగా బాగా బాగా నచ్చిన పాట ఇది. అండ్ విన్నారు కదా పెద్ద మూవీ నుంచి. అండ్ కొన్ని అయితే మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నీ రాక చూసి లోకం చూసే హోరై హోరై హోరై రారంట. అంటే అంత వస్తున్నారు అంటేనే నీలో ఏదో స్పెషాలిటీ అనమాట. అండ్ అన్నీ కూడా ప్రతి చిన్న చిన్న సెంటెన్సెస్ చిన్న చిన్న మాటలు అయినా కూడా ఎంత బాగున్నాయండి బాబు. అసలు పాతికేళ్లకే నువ్వు పాత పడిపోకురా అంటారు. అండ్ అలాగే అంటే ఈ రోజుల్లో అలాగే ఉన్నారు కదా, హెల్త్ విషయం తీసుకున్నా ఇంకే విషయంలో కూడా సెటిల్మెంట్ విషయంలో కానీ ఇంతకు ముందులాగా ఉండట్లేదు. ఈ జనరేషన్ అంతా కూడా చాలా డల్ అయిపోతున్నారనమాట. సో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అలా టచ్ చేసి లేపేశారు రెహమాన్ బ్యూటిఫుల్ సాంగ్ తోటి. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి 3 hours 48 minutes 44 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమైతే సందడి సందడి ప్రోగ్రాంలో ఫైనల్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, ఎవరు ఇంతకీ ఆ డైలాగ్ దీపావళిని తీసుకొచ్చింది ఎవరు, అండ్ కట్అవుట్ చూసి నమ్మేయాలన్నారు ఎవరా కట్అవుట్ అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. చాలా మెసేజెసే ఉన్నాయి మనకి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ జ్యోతి అంటూ మెసేజ్ చేశారు. ఇంతకటి ప్రశ్న అడిగాం కదా మనం, డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అనేది డైమ్ గురించి, దాని గురించి అయితే మనకి మెసేజ్ చేశారనమాట. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పడిన జోగానేంద్ర కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జైన్న రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళా శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మిర్చి మూవీ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. కోడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్. అండ్ హేమచందన రైట్ ఆన్సర్. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తి నుండి మెసేజ్ చేశారు. అండ్ ప్రభాస్ మూవీ కాదండి అది, దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుండి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల పరుష మెసేజ్ చేశారు, కేసు గుర్రం కాదండి అది, మొత్తానికి టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రామకృష్ణ

కృష్ణ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. కనకారావుపేడ నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్. బొమ్మరిల్లు కాదు, అది రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నుండి నాగేశ్వరరావు, చంద్రకళ, తరుణ్ కుమార్, హేమావతి కూడా మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ బట్ మిర్చి మూవీ కాదు అది. నవోదయ కాలనీ నుండి ఇమాంబి అఖ్తర్ అనంతపురం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం అనురాధ, అందరూ కూడా ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు మిర్చి అని కాదు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్, రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుండి జ్యోతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కుంచనపల్లి నుండి శ్రీనివాసరావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, అందరికీ అర్థమైంది, అయ్యో మీకు అర్థం కాలేదంటున్నారు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సిక్స్త్ క్వశ్చన్, ఎస్ రైట్ ఆన్సర్. ఫస్ట్ది మాత్రం మీరు పంపించింది ఏంటంటే ప్రభాస్ గారి డైలాగ్ కాదండి, అది సలార్ మూవీ కాదు, అది బ్రహ్మానందం గారిది. నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను, అండ్ బ్రహ్మానందం గారు చెప్తారనమాట నీకు దీపావళి, హ్యాపీ దీపావళి అని. ఇంకా దానికి టైం ఉంది అంటే నీకు ముందే స్టార్ట్ అయిందంట. సో రేసు గుర్రం ఉంది కదా మన, ఆ మూవీ నుంచి అనమాట, అర్జున్, అల్లు అర్జున్ మూవీ నుంచి. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, కిల్ బిల్ పాండే. ఎస్ కిల్ బిల్ పాండే రేసు గుర్రం. అండ్ రాజశేఖర్ రెడ్డి అదోని నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మి అండి అంటూ స్వామి ఫ్రమ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బణియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు మిర్యాల గూడ నిహారిక. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ గబ్బర్ సింగ్ మూవీ కాదు కదా, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. ఇలా కన్ఫ్యూజ్ అవుతారని అలా పంపించాను అనమాట. సో కట్అవుట్ అనేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతారు అనుకున్నాను. ఎనీవే, రేసు గుర్రం మూవీ నుంచి బ్రహ్మానందం గారు చెప్పింది. పాలింపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గబ్బర్ సింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ని పంపించారు పాపారౌటి నర్సాపురం నుండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుండి పరుష రైట్ ఆన్సర్. కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా అంట, రొంపిచర్ల రాఘవాచార్యుడు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు అక్కడ. ఓకే, మీరు ఆన్సర్ పంపించారా అండి? ఓకే, గబ్బర్ సింగ్ మూవీ అయితే కాదు, అది రాంగ్ ఆన్సర్. ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రావణి రెడ్డి నక్కల గలివీడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న సందడి సందడి చాలా సూపర్గా ఉంది మేడం ఈరోజు అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రుద్విక తన్మయి మెసేజ్ చేశారు గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, హాయ్ జ్యోతి గారు, ఎప్పటిలానే సందడి సందడి. సినిమా క్వశ్చన్లు, జీకే క్వశ్చన్లు సూపర్ సక్సెస్ చేశారు. సినిమా కబుర్లతో మొదలై వివిధ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నామంటూ మళ్ళీ కలుద్దామంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ జో అంటూ ఆన్సర్ని పంపించారు. కర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ మనం ఆల్రెడీ చెప్పేశాం కదా, బ్రహ్మానందం గారు నటించినటువంటి రేసు గుర్రం మూవీ నుంచి అని. యాక్చువల్గా ఫాస్ట్ బీట్ సాంగ్స్ కొన్ని అంతగా నచ్చవు, అంటే ఎప్పుడు కూడా మెలడీ ఉంటే సాంగ్లో బాగుంటుంది అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ నచ్చడం అనేది చాలా రేర్గా జరుగుతుంది చాలా కొంతమందికి అనమాట. బట్ ఇందాక మనం పెద్ద మూవీ నుంచి సాంగ్ విన్నాం చూడండి, ఆ సాంగ్ ఎంత ఫాస్ట్ బీట్లో ఉన్నా కూడా ఆ లిరిక్స్ అన్నీ కూడా ఎంత మనల్ని అలా తట్టి లేపుతాయన్నమాట. అంటే చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అందుకే ఆ బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేశాను. మరి సందడే సందడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా, రైట్ నౌ మీకోసం నువ్వా నేనా ఈ చిత్రం నుంచి ఒక అందమైన పాట ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ పాడినటువంటి పాట భీమ్స్ మ్యూజిక్లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధాలో కలుసుకుందాం 4 గంటల 2 నిమిషాలకి. స్టేడియం

0: ఎంపీ ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు మెల్బోర్న్ నగరంలో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం అలాగే ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య కీలక ఒప్పందంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వసతి గృహాల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలన్నారు. బీసీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయనట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని 2025 ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు వెల్లడించారు. విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ మరియు సెక్రటరీ సంజయ్ కుమార్ ఈరోజు విశాఖ విచ్చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సర్ 2026 ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2025 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటలైజేషన్ పురోగతి 63.93% ఉందని, జూలై 21 జరగనున్న ముసాయిదా ప్రచురణ దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. 13 వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబుల్లో మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: వీణ వేణువైన సరిగమ విన్నావా?
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఫోర్ అవర్స్ 3:59 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

మరి ఈ రోజు ఫిలిం డైరెక్టర్ స్పెషల్ గా వివిధాలో ఒక దర్శకులు అంటే ఒకే దర్శకులు దర్శకత్వం వహించినటువంటి సినిమాల నుంచి పాటలైతే విందాం మరి. అండ్ ఈ రోజు మనం ఎవరి అంటే ఏ దర్శకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి, ఏ దర్శకులు పాటలు వింటున్నాం అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఆయన 6 నంది పురస్కారాలు అందుకున్నారు. అండ్ ఆయన సినిమాలన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ఆ హీరోయిన్ని చూపించే విధానం కానీ లేడీ క్యారెక్టరైజేషన్ అంటే విమెన్ క్యారెక్టరైజేషన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఆయన సినిమాలన్నీ కూడా అందులో హీరోయిన్స్ అందరూ కూడా చక్కగా ఉంటారు, న్యాచురల్ బ్యూటీస్ లాగా ఉంటారు. అండ్ ఆ అమ్మాయిలకి ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ బ్యూటిఫుల్ మూవీస్ని అయితే మాత్రం ఆయన అందించారు. అండ్ ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్పాలి అంటే మాత్రం కొన్ని సినిమాలు అంటే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ అండ్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి కదా, కుబేరా, లైక్ ఇలాంటి సినిమాలన్నీ కూడా అందమైన సినిమాలని మనకు అందించారు. అండ్ ఆయన అందించినటువంటి సినిమాల నుంచి అందమైన పాటల్ని మనం కూడా విందాం ఈనాటి వివిధ ప్రోగ్రాంలో. రైట్ నౌ మీకోసం ఆనంద్ చిత్రానికి కేఎం రాధాకృష్ణన్ పాడినటువంటి మ్యూజిక్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ

గోదావరి చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నారు కదా. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాల నుంచి అందమైన పాటలైతే వింటున్నారు. మరి వినబోతున్న తర్వాతి పాట లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఈ చిత్రానికి కార్తీక్ పాడినటువంటి వనమాలి గీతం మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

4:22:13 లో ఉంది వివి క్లోక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. దర్శకులు శేఖర్ కమ్ముల అందించినటువంటి అందమైన సినిమాల నుంచి మరింత అందమైన పాటలు అయితే వింటున్నాం కదా, వినబోతున్నా. తర్వాతి పాట ఫిదా చిత్రానికి సింధూరి సినవ్రాజ్ పాడినటువంటి వనమాలి గీతం, శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్లో. పాట వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కుబేరా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 4 hours 30 minutes 26 seconds లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వివిధ విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.9.

లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఈ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. మికీ జే మీర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వివిధలో చివరిగా మీరు వినబోతున్న పాట ఆనంద్ చిత్రానికి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. కెఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో

స్టూడియోలో సమయం 4:50 వస్తుంది. మరికొద్ది క్షణంలో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనిలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రామ్ లో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్ కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు

భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతంతో. ఫస్ట్ ఈస్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వాటిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమీ షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతాది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోషపెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్ళు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు. వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు. మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా
షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.

ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు, ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్, ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, అది కేవలం ఇంట్లో బుజ్జికొక్క పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి, ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు, అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు, ఈ మాటలు వాస్తవమే. అయినా ఇంకా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్యో అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక ఏంటంటే సీలింగ్ అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదులుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు, ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉంటారు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జ్యువెనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిక్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందిస్తుందని రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ

మంత్రి డోల్లా శ్రీ బాలా వీరాంజనేయస్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టల్లో గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1,119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్య వర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట ముంచింగిపట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈరోజు నుండి సదరం ఫ్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబుల్లో మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గా చెల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని, శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని నిధులను వినియోగించుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ రామస్వామివారి ఆలయాల్లో జూలై 17 ఆణివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వినియోగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలకమని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. వీరపు నాయునిపల్లె మండలం ఎన్ పాలగిరిలో ఏర్పాటు చేసిన ఆర్ఎం కిసాన్ కేంద్రంలో నూతన వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రారంభించి రైతులకు వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం వ్యవసాయంకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్నారని, దీన్ని 23 లక్షల మంది రైతులు అనుసరించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడం

తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్య వర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట ముచింగిపుట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77,326 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 238.22 పాయింట్ల లాభంతో 76,741కి ముగిసింది. నిఫ్టీ 80.750 పాయింట్ల లాభంతో 23,962 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారక విలువ 95.40గా ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప మూవీల నుంచి పేలింగ్ సే అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ట్యూన్ చేసి వింటూ ఓన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. స్టూడియోలో 6:10 కావస్తుంది. ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. వార్తల వివరాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 9833 గ్రామాలలో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన విధానాలతో తప్పులు లేకుండా రైతులు భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
4: ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం, ఎలాంటి అజాగ్రత్త తగదు,

0: రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములు ఉన్నాయి, ఇలాంటివి కూడా చూస్తే అది కూడా 22A లో కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం.
1: రాష్ట్రంలో రైతులకు నమ్మకం భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతిపై విజయవాడలో సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2 ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11,53,000 మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్కు 20,643 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆ నిధులను వచ్చే జనవరిలోగా 100% ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంపెల్పేట పరిధిలో తాగునీటి పైపులైన అభివృద్ది పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కొలాయి ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరి తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ పనులపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో బాలసౌరి మాట్లాడుతూ షార్జా, సింగపూర్లతో పాటు శ్రీలంకకు ప్రత్యేక విమానం, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా వారణాసి, కలకత్తా, కొచ్చి నగరాలకు ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులను నడపాలని కోరుతున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉన్న ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. 74% బస్సులను ఆర్టీసీ నడుపుతోందని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన వివరిస్తూ,
2: ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు, ఎంటైర్ ఆస్తులన్నీ కూడా APSRTC దగ్గరే ఉంటాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కైతే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి ఏ రకమైన లీజ్ గాని ఏ రకమైన ట్రాన్స్ఫర్ గాని ఏమి సిస్టమ్ లేదు. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము.
1: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్, కేంద్ర సహాయం వినియోగం తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీ ఉండటంతో దాని ప్రభావం

0: వైద్య విద్య ప్రమాణాలపై పడుతోందన్నారు. ఫలితంగా పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారుల గృహాలపై పెండింగ్లో ఉన్న సోలార్ యూనిట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 మంది లబ్ధిదారులను వెండర్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 3,567 లబ్ధిదారుల గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. మరో 1,405 సౌర ఫలకల ఏర్పాటు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోల్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటు పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అమరన్ మూవీలో నుంచి రంగులే అంటూ వస్తున్నాయి. సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ అందజేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణ తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అమరన్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో విమానయాన రంగంలో చాలా ఫలితాలు సాధించింది. అందులో ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణాలు, వాటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నమాట. అలాగే ఎయిర్పోర్ట్స్ 74 నుంచి 160కి పైగా పెరిగాయి. ఎస్, మరి భారత ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇంకా కొన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. కోర్ట్ మూవీల నుంచి వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ ప్రేమలో అంటూ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం ప్రేమలో అంటూ కోర్ట్ మూవీలో నుంచి మరి 12 ఏళ్లుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో రక్షణ రంగం, డిఫెన్స్ సెక్టర్, స్వయం సమృద్ధిలో ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ దూసుకెళ్లిపోతుంది. మరి ఇలాంటి కంటెంట్ ఇంకా చెప్పాలి అనుకుంటే కనుక చాలా ఉందన్నమాట మన భారతదేశం సాధించిన విజయాలు. మరి ఈ సూపర్ హిట్ సాంగ్, హిట్ 3 మూవీలో నుంచి ప్రేమ వెళ్ళువా అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

నానా హైరానా అంటూ గేమ్ చేంజర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ అజయ్ అశోక్, మనమున్నాము కృష్ణాచూరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అలాగే పన్నేళ్లుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ ఉత్పత్తులు తయారు చేయడమే కాకుండా 2014లో 686 కోట్ల ఎగుమతుల నుండి 2026 నాటికి 38,424 కోట్ల స్థాయికి రికార్డు స్థాయిలో చేరుకుంది. సూపర్ కదా. మరి సూపర్ హిట్ సాంగ్ కూడా వచ్చేసింది, వినేయండి. ఫ్రమ్ ద మూవీ సాహోలో నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చూసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. అలాగే 12 ఏళ్లుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను తెలుసుకుంటూ, మన భారత ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలు, తేజాస్ యుద్ధ విమానాలు, ప్రచండ హెలికాప్టర్లు, రాఫెల్ మెరైన్ వంటి ఆయుధాల సేకరణతో సైన్యం బలోపేతంగా తయారైందంట. సూపర్ కదా. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది దాస్ కదమ్కి మూవీలో నుంచి ఆల్మోస్ట్ పాడిపోయింది పిల్ల అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని అంటోనీ అల్బనీస్తో కలిసి ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో ప్రసంగించారు. వాణిజ్యం, రక్షణ, విద్యతో సహా పలు అంశాలపై ఆల్బనీస్తో చర్చించారు. అలాగే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కీలకమైన అణుశక్తి ఒప్పందంపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంచన్ కాంగ్తో సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చెప్పారు. హాస్టల్లో, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కృత్రిమ మేధా సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జీఎస్టీ వసూలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, ఇరిగేషన్ శాఖలు ప్రతీ నెల

జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేయాలని, జిల్లాలో జీఎస్టీ చెల్లింపులు చేయని సంస్థలపై కేసులు నమోదు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77,326 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 238.22 పాయింట్ల లాభంతో 76,741 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.75 పాయింట్ల లాభంతో 23,962 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.40గా నమోదైంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ ఓన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: మే జబ్ సాల్ 2014 మే ఆస్ట్రేలియా ఆయా థా తో 28 సాల్ కే బాద్ భారత్ కా కోయి పీఎం యహా పహుంచా థా సబ్ మేనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా పిఛలే 12 వర్షో మే మే తీస్రీ బార్ యహా ఆయా హూం యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై యే దిఖాతా హై కి భారత్ ఔర్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఊంచాయి పర్ హై

0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. లేకిన్ హమ్ జల్ద్ సే జల్ద్ దునియా కీ టాప్ 3 ఇకానమీ బన్నా చాహతే హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందేభారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్దమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరుదేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం 2 దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్, పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
2: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ నగర్ లగ్భగ 64 కరోడ్స్ గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహా శాంక్షన్ హువే హై ఔర్ 129 ప్రాజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజెడ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
0: గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసున్న మనసు అయ్యి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ హాయ్ నాన్న మూవీల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు హాయ్ నాన్న మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్ మన్మున్నాము. మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటి అంటే, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవడిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఎస్, ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. మళ్ళొకసారి చెప్పేస్తాను, ఈ జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవడిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన ఈ మూవీ ఏంటి? ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ ఆర్య, ఆప్షన్ బి మున్నా. ఎస్, ఆప్షన్ ఏ ఆర్య, ఆప్షన్ బి మున్నా, ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అంబాజీపేట్ మ్యారేజ్ బ్రాండ్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం గుమ్మ అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

తోచలే హాయ్ కొంటే సైగలే మాయ చేసలే చాటు మాటుగా ఊసులాడలే హాయ్ గుమ్మా నిపాతం ఒప గాయం

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను.
2: రుబరు
1: మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.
2: రుబరు

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవడిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోది? ఆప్షన్ ఏ ఆర్య, ఆప్షన్ బి మున్నా. మరి మనకి ఎంతమంది మెసేజ్లు పంపించేశారో చూద్దాం. ఎస్, నాగా జగ్గయ్యపేట, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు తాతారావు, హాయ్ గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ, అప్పలరాజు, హాయ్, చాలా బాగున్నాను, కరెక్ట్ ఆన్సర్. రాజల నుంచి జయన్న, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అబ్బు అమ్మపేట, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపూర్ బాలరాజు, అనురాధ, లిఖిత, రక్షిత, పాపంపేట, కరెక్టేనా? హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేతాజీ రూపేష్, ప్రేమ్ కుమార్ ఫ్రమ్ సత్యవేడు, తిరుపతి డిస్ట్రిక్ట్, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గువ్వల శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం, సూర్యాపేట జిల్లా, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. పండు ఫ్రమ్ గన్నవరం, పోలవరం జిల్లా, హాయ్ గుడ్ ఈవినింగ్, రాంగ్ ఆన్సర్. సివి శ్రీనివాసరెడ్డి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప, కరెక్ట్ ఆన్సర్. ఎస్, సూపర్ గా, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిందే కదా, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎస్, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవడిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి అల్లు అర్జున్. ఎస్, ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి అల్లు అర్జున్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి

గుంటూరు కార మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ వచ్చేసి, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవడిలో ఎంత దమ్ముందో వాడికి తెలుస్తుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి అల్లు అర్జున్. మరి మనకి ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. శ్రీవి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నెక్స్ట్ పాలెంపోలయ్య అలగడ నంద్యాల హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉమ్మే నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ బాలరాజ్ హనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేతాజీ రూపేష్, ప్రేమ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల్లో చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అడబడి నుంచి శ్వేతలక్ష్మి, నిష్కా హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కమారెడ్డి జిల్లా హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. అభూభాయ్ అమ్మంపేట కరెక్ట్ ఆన్సర్. దేవి పండు గంగవరం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధమున్న ఏలూరు హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఏకలవ్య నగర్ నుంచి విజిలి వెంకటేశ్వర శ్యామల. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ హిమవంత్ కుమార్ విజయవాడ. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, గుడ్ ఈవినింగ్. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, సూపర్. మరి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకో, ఎవరిలో ఎంత దమ్ముందో వాడికి తెలుస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ వంశీ పైడిపల్లి, ఆప్షన్ బి సుకుమార్. ఎస్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ వంశీ పైడిపల్లి, ఆప్షన్ బి సుకుమార్. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బ్రదర్స్ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ మెసేజ్ చేసేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవడిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ వంశీ పైడిపల్లి, ఆప్షన్ బి సుకుమార్. మరి మనకి ఎవరెవరు మెసేజెస్ పంపించేశారు చూద్దాం. అనంతపూర్ నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నెక్స్ట్ నాగా జగయ్యపేట కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను టి కమ్మపల్లె, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. చిన్నమస్తాన్ రావు పెద్దమస్తాన్ రావు, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి కరెక్ట్ ఆన్సర్. పాలెంపూలయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గువ్వల శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట జిల్లా, రాంగ్ ఆన్సర్ పంపించారు. బిజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిన్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రుయాన్స్ రుత్విక కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హిమవంత్ కుమార్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. అబు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. బాలసుబ్రహ్మణ్యం బొడ్డు కరెక్ట్ ఆన్సర్. కనకారావు పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి సూపర్ హిట్ సాంగ్ అందరి కోసం డెడికేట్ చేసే ముందు రివీల్ చేసేస్తున్నాను. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. ఈ డైలాగ్ మున్నా మూవీలోది. ఇందులో హీరో ప్రభాస్, మూవీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎస్, సూపర్. చాలా వరకు అందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మున్నా మూవీల నుంచి మనసా అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం, మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ హిట్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో ప్రసంగించారు. వాణిజ్యం, రక్షణ, విద్యతో సహా పలు అంశాలపై అల్బనీస్తో చర్చించారు. అలాగే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కీలకమైన అణుశక్తి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని, శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండ రామస్వారి ఆలయంలో జూలై 17వ తేదీన ఆనివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతులు ఆదాయాన్ని పెంచడంలో కీలకమని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. వీరుపు నాయునిపల్లె మండలం ఎన్ పాలగిరిలో ఏర్పాటు చేసిన ఆర్ఎం కిసాన్ కేంద్రంలో నూతన వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రారంభించి రైతులకు వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం వ్యవసాయంకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్నారని, దీన్ని 23 లక్షల మంది రైతులు అనుసరించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. 13వ తేదీన వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దండంగి, రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై వరద ఉధృతంగా పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నైరుతి రుతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్లో మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటల ప్రసారం న్యూస్లో మళ్లీ కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ అన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నమో డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో నుంచి మొన్న కనిపించావు అంటూ ఆడవారి మాటలకు అర్థాల వేర్లే మూవీలో నుంచి నా మనసుకి ప్రాణం పోసి అంటూ ఆట మూవీ నుంచి నేను చూస్తుంటే అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ సందర్శించారు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ఈరోజు ప్రసంగించారు. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని ఈ సందర్భంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా భారత్ పయనిస్తోందన్నారు. చిప్స్ నుండి షిప్స్ వరకు తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతను ప్రస్తావించారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధం సాధారణ దౌత్యానికి అతీతంగా ఎంతో అభివృద్ధి చెందిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే ఏక్ నయా ఎకోసిస్టమ్ డెవలప్ కియా జా రహా హై. సాథియో, భారత్ కే బడే సప్నో, బడీ ఆస్పిరేషన్స్ కీ నీవ్ హై. భారత్ కా నాగరిక్ వీ ద పీపుల్ ఆర్ ఇన్ సప్నో కో ఎనర్జీ దే రహా హై. పీపుల్ ఫస్ట్ యానీ నాగరిక్ దేవో భవ కా మంత్ర ఈ ఆజ్ కే భారత్ కీ గవర్నెన్స్ కా మూల మంత్ర బన్ గయా హై.
0: ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ భారతదేశంతో ఆస్ట్రేలియాకున్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగమన్న అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం, భద్రతాపరమైన చర్యలను మరింతగా మెరుగుపరిచే విధంగా కార్యాచరణను సిద్ధం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ ఈరోజు సందర్శించారు. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితిని ఆయన సమీక్షించారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. జమ్మూ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి గురించి సీనియర్ కమాండర్లు ధీరత్ సేత్కు ఈ సందర్భంగా వివరించారు. పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, ఈ నెల 7వ తేదీ నుండి జమ్మూకాశ్మీర్లో ధీరత్ సేత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక ఉమ్మడి అంశాలను బ్రిక్స్ సభ్య దేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఈరోజుతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న అన్నపూర్ణదేవి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మీద ఏఐ ఆధారిత పరిష్కారాలకు భారతదేశాన్ని ప్రపంచంలో కీలకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధను సానుకూల ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. విస్తృత శ్రేణి రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి ఏఐను వినియోగించడంపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్కు భారత్ ఎలా దోహదపడగలదనే దానిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు భారతదేశంలోనే ఆతిథ్యం లభిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమిళనాడులోని రైతుల నుంచి కోప్రా తోతాపూరి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర లభిస్తుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎదురయ్యే నష్టాలను నివారించడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమిళనాడు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఆమోదం లభించింది. దీంతో ఆ రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా కోప్రాను సేకరించనున్నారు. దీని ద్వారా తోతాపూరి మామిడి రైతులు తమ పంటకు సరసమైన లాభదాయకమైన ధరలను పొందేలా చూడటం, అలాగే మార్కెట్ ధరలలో ఆకస్మిక తగ్గుదల కారణంగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుండి వారిని రక్షించడం, ధరల స్థిరత్వాన్ని అందించి రైతుల ఆదాయాలను కాపాడి వారి పంటకు మెరుగైన రాబడిని చేకూరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణే ముంబై ఘాట్ సెక్షన్లో రైల్వే లైన్ల పునరుద్ధరణ పనులను ఈరోజు సమీక్షించారు. కొండచర్యలు విరిగిపడటంతో రైల్వే లైన్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. వీలైనంత త్వరగా లైన్లను పునరుద్ధరించేందుకు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే బృందాలు జిల్లా అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్ను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ లైన్లలో అన్ని రైళ్లను 2 లోకోమోటివ్లతో నడపాలని రైల్వే శాఖ పేర్కొంది. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో

0: మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
1: The southwest monsoon has further advanced into remaining parts of Rajasthan, Haryana and Punjab. Thus, it covered the entire country today. Under the influence of well-marked low-pressure area over southwest Uttar Pradesh and neighborhood, isolated extremely heavy rainfall likely over west Uttar Pradesh on today and Uttarakhand today and tomorrow. Significant reduction in rainfall activity is likely over central parts of the country including Maharashtra, Gujarat and Madhya Pradesh from today onwards and over south peninsular India from 10th onwards.
0: 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ పురుషుల జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టన్ వేదికగా ఈరోజు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
3: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్. సో వింటూ చిరుత మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది యమహో యమ్మ అంటూ, దేశముద్ర మూవీల నుంచి మనస్సులే అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. వింటూ ఎంజాయ్ చేసేయండి.

శివాజీ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా మనమున్నాము. డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్. సో వింటూ మరి చివరి సాంగ్ వచ్చేస్తుంది శంకర్ దత్త జిందాబాద్ చిత్రంలో నుంచి చందమామ అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఎస్పి బాలు చిత్ర పాడగా ముఠా మేస్త్రి చిత్రంలో నుంచి జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. గాలి నన్ను తాకినా నిన్ను తాకో జ్ఞాపకం, గులాబీలు పూసిన నీ చిలిపినవే జ్ఞాపకం వస్తుంది, అలలు పొంగి పారితే నీ పలుకే జ్ఞాపకం వస్తుంది. రోజు నిన్నే తలుస్తా, నాలోనే నువ్వు ఉన్నావు అంటూ రోజు నే తలుచుకుంటున్నా. ఈ ప్రియని పాటేమిటో మీరు వినేయండి. రోజా చిత్రం నుంచి రాజశ్రీ రచనలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో, ఎస్పి బాలు చిత్ర పాడగా జాలువన్న ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

పవిత్ర బంధం చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాం. ఎస్పి బాలు చిత్ర పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో సిరివెన్నెల రచనలో నుంచి జాలువారిన గీతం అది. ఈ వాళ్ళుకాళ్ళ పిల్లది అందమంతా ఇచ్చుకొని అందినంతా పుచ్చుకుంటుందట. మరి ఈ కొంటెగాన్ని కట్టుకొని కొంగికేసి చుట్టుకొని ఎలా ఆడించిందో తెలియాలంటే జెంటిల్మెన్ చిత్రం నుంచి ఎస్పి బాలు జానకి పాడగా రాజశ్రీ రచనలో నుంచి వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఎస్పీ బాలు చిత్రపాడుగా రాజకోటి సంగీతంలో, వేటూరి రచనల నుంచి జాలువారిన గీతాన్ని విని ఆనందించారు కదా. మరిప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ హలో బెదర్ చిత్రంలో నుంచి ఎస్పీ బాలు చిత్ర పాడిన ఈ గీతం, రాజకోటి సంగీతంలో నుంచి వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

అమృతం కలిసిన రాత్రివో జాబులి హృదయం జత చేరే వేళ, చందనం కలిసిన ఊపిరిలో కరిగి మేఘాలు కట్టిన ఇల్లే నీదా అంటున్న ప్రియుడితో ఈ శశివదన ఏమనిందో తెలియాలంటే ఇద్దరు చిత్రం నుంచి బాంబే జయశ్రీ ఉన్నికృష్ణన్ పాడగా వేటూరి రచనలో ఏ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఎస్పి బాలు, అనురాధ శ్రీరామ్ కలిసి పాడగా భువనచంద్ర రచనలో నుంచి వచ్చిన ప్రేమించుకుందాం రా చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. రేబులు నావల తన జత కూరగా చేరువైన రాయిబారాలే చెబుదామంటే మాటే మౌనంగా మారింది అంటూ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటున్న ప్రియునితో ప్రేయసి ఏమనిందో తెలియాలంటే రాక్షసుడు చిత్రం నుంచి వేచూరి రచనలో ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు జానకి పాడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోల సమయం 10 గంటలు.
3: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆపాత మధుర గీతాలు వింటూ.

పని గోవింద పురుషులు లేకుంటే తరుణుల పని గోవిందా గోవిందా

సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షలోం. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.